0: ఓం మతి ప్రియ వ్యాఘ్ర చర్మ వసనా గణమః ఓం మతి మతే నమః ఓం మత్తద్విరద చర్మ ధృతే నమః ఓం మతి ప్రసాద క్రియా దక్షా గణమః ఓం మంత్రభిర్మంత్రితా గణమః ఓం మత్తా గణమః
1: ఓం మత్తవారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరా గణమః ఓం మత్తాంధక కరటి కంఠీరవరా గణమః ఓం మత్తమాదంగ సత్కృత్య

0: ఓం నమః శివాయ.
1: యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
2: డియర్ లిసనర్స్ ఆఫ్ శైవం.org, ది ఫాలోవింగ్ ఈస్ శుక్ల యజుర్వేదం మాత్యాందిన శాఖ అధ్యాయం 22.

0: ఆయ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే రుద్రాయ. శివమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, శివుణ్ణి ఎందుకు మనం ఆరాధించాలంటే పాప సంహరణం కోసము, తవసే జ్ఞానస్వరూపుడు గనక జ్ఞానం కోసము, రుద్రాయ దుఃఖములు పోగొట్టడం కోసం. ఇన్నిటిగా ధ్యానించవలసిన రూపం కపర్దినే, జటాజూటం ధరించినటువంటి దివ్య రూపం, దాన్ని ఎలా పట్టుకోవాలో చెప్పిందండి వేదం. చూడండి, ఇది భక్తి సాధనలు చెప్తున్నారు ఈ దశమవన వాకంలో. సాధన ఏ విధంగా ఉండాలో చెప్తున్నారు. ప్రభరామహే మతి, ఆ పరమేశ్వరుని కోసమే రుద్రాయ మతిం ప్రభరామహే. చాలా గొప్ప విషయం అనేది గుర్తుపెట్టుకోండి. ఆ రుద్రుని కోసం మేము మా బుద్ధిని భరించి ఉన్నాము. మా బుద్ధి ఎందుకుంది? శివుణ్ణి పట్టుకోవడానికి, ప్రపంచం పట్టుకోవడానికి కాదు. కేవలం రుద్రాయ, రుద్రాయవ రుద్రుని పట్టుకోవడానికే మతిం భరామహే. భరామహే అంటే భరిస్తూ ఉన్నాము, పట్టుకుంటున్నాము అని. మామూలుగా కాదు, ప్రభరామహే, బాగా పట్టుకుంటున్నాం, ప్రకృష్టంగా అని అర్థం. అంటే బుద్ధిని ఎలా పట్టుకోవాలి? పూర్ణంగా శివుణ్ణి పట్టుకోవాలి. అందుకోసమే, శివుని కోసమే బుద్ధిని పట్టుకోవాలి. దీన్ని ధీమహి అంటున్నాం వేదంలో. బుద్ధిని పట్టుకోవడమేనండి నమస్కారం అంటే. రుద్రాయ ప్రభరామహే మతిం అంటేనే నమో రుద్రాయ అని అర్థం. బుద్ధిని పట్టుకోవడమే ముఖ్యం. శివుణ్ణి పట్టుకోవడం అంటే బుద్ధితో పట్టుకుంటున్నాం, ప్రభరామహే బాగా అని. అంటే బుద్ధిలో పుట్టే ప్రతి ఆలోచనతో శివుణ్ణే పట్టుకోవాలి. ఈ విషయమే పురుషోత్తమును మీ ఇది బుద్ధి బుద్ధి అన్నారు ప్రహ్లాదుడు వారు. నీ బుద్ధి పురుషోత్తముడి మీదకి వెళ్ళినప్పుడే అది బుద్ధి అవుతుంది, బుద్ధి అవుతుందయ్యా అని. అందుకు ఇమాం మతిం, అది విశేషం. ఈ మతి ప్రభరామహే, నీ ఆలోచన, నీ భావన, నీ చింతన, నీ ధ్యానం మొత్తం కలిపి మతి. ఆ మతితో పట్టుకో పరమేశ్వరుణ్ణి ఎంత గొప్పగా చెప్పారు. అందుకు ప్రభరామహే మతిం అనేది బుద్ధి యోగం, భక్తి యోగం. దీన్ని ఎల్లవేళలా గుర్తుపెట్టుకోవాలి. ఇలాగ మతిని ఆయనకు సమర్పించని చెప్పారు. అలా సమర్పిస్తే ఏమొస్తున్నది అంటే, యథాన శమస ద్విపదే చతుష్పదే. ఇలా చేస్తే ఆ పరమేశ్వరుణ్ణి మా బుద్ధితో పట్టుకుంటే మా రెండు కాళ్ళ వాళ్ళు, మా నాలుగు కాళ్ళ వాళ్ళు కూడా సుఖంగా ఉంటారన్నాడు. మా రెండు కాళ్ళ వాళ్ళు అంటే నాతో సంబంధం ఉన్నటువంటి వారు, మానవ కోటి అంతా క్షేమంగా ఉండాలి అని కోరుకోవాలి. మనకొక నెపము, ఒక నింద ఉంది. ఏమిటంటే, భారతీయ మతం వైయక్తిక మోక్షమే కోరుకుంటుంది అని అంటూ ఉంటారు తెలియని వాళ్ళు. కాదయ్యా, లోకక్షేమం కోరుకుంటున్న ఈ మతం కన్నా గొప్ప మతం మరొకట్లేదు. సమస్త లోకక్షేమం కోరుకునే మతం. అందుకే ద్విపదే చతుష్పదే, రెండు కాళ్ళ వాళ్ళు, నాలుగు కాళ్ళ వాళ్ళు కూడా సుఖంగా ఉండాలి. ఎప్పుడు సుఖంగా ఉంటారు? ప్రభరామహేమతి, ఈశ్వరుడి వైపు బుద్ధి పెడితే ఇవన్నీ సుఖంగా ఉంటాయి. విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం, నేను ఉన్న గ్రామమునందు. గ్రామము అంటే స్థలము, సమూహము అని అర్థం. నేను ఏ సమూహంలో బ్రతుకుతున్నానో ఆ సమూహంలో ఉన్న విశ్వం. విశ్వం అంటే చరాచరాత్మకమైనది. నేను చూస్తున్నది, నేను వింటున్నది, నాతో ఉంటున్నది, ఇవన్నీ కూడా ఎలా ఉండాలి అంటే పుష్టం అనాతురం. చాలా గొప్ప మాట. పుష్టి కలిగి ఉండాలి, పీడలు లేకుండా ఉండాలి అని కోరుకుంటున్నాడండి. ఈ గ్రామమునందు ఉన్న విశ్వము, ఇలా అనుకుని ప్రతి గ్రామంలో ఎవడైనా నమస్కరించుకుంటే ఆ గ్రామంలో పీడలు ఉండవు, పుష్టికి లోటు ఉండదు. అన్ని పుష్టులు ఉంటాయి. ఆ ఊర్లో ధనపుష్టి ఉంటుంది, ధాన్య పుష్టి ఉంటుంది, జ్ఞాన పుష్టి ఉంటుంది, విద్యాపుష్టి ఉంటుంది, సర్వపుష్టులు, గృహారామ క్షేత్ర పుష్టులు ఉంటాయి. పీడలు ఉండవు, రోగాలు ఉండవు. ఎలాగూ ప్రభరామహే మతిం, రుద్రుని మీద బుద్ధి కలిగి ఉంటే. ఈ విధంగా మనం భావించినప్పుడు, అందుకే పురాణం చెప్తోంది, రుద్రాధ్యాయి వసేద్యత్ర, అంటే రుద్రాధ్యాయ జపం చేసేవాడు ఎక్కడ ఉంటాడో అక్కడ, గ్రామేపి నగరేపి వా, వాడున్న గ్రామం కానీ నగరం కానీ అక్కడ, నతత్ర క్షుత్పిపాసాది వ్యాధిర్భయం, అక్కడ క్షుత్పిపాసలు, వ్యాధి, దరిద్రము మొదలైన బాధలు ఉండవు అని పురాణం చెప్తున్నదండి. అందుకే ఈ దేశానికి క్షేమం కావాలంటే రుద్రాన్ని అధ్యయనం చేయించాలి. దానికి యోగ్యమైనటువంటి ఉపనయనాది సంస్కారములు పొందినటువంటి వారు దానికై వినియోగింపబడి కనీసం వేదమంతా నేర్చుకోగలేకపోయినా ఈ రుద్రాధ్యాయం పురుషసూక్త శ్రీసూక్తమును నేర్చుకుని నిత్యం దేశక్షేమం కోసం తపన పడితే తప్పకుండా ఈ దేశంలో పుష్టి ఉంటుంది, పీడలు లేకుండా ఉంటాయి. అలా చెయ్యమని వేడుకుంటున్నాం. అటువంటి సంస్కార సంపన్నులందరికీ కూడా, చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వేద పండితులు ఉన్నారు, పౌర పురోహిత వర్గం ఉన్నారు, పూజారి వర్గం ఉన్నారు, చాలా సంతోషం. ఎవరిని ఏది అనడం నాకు ఉద్దేశం కాదు, కానీ దేశం బాగుండాలనే ఆశ కొద్దీ వాళ్ళకు చేసే విన్నపం ఏమిటంటే, కేవలం వృత్తిగా వీటిని వినియోగించడమే కాకుండా దేశం కోసం మీరు ఎప్పుడైనా దీన్ని వినియోగించారా అని ప్రశ్నించుకొని దానికోసం వినియోగించండి విన్నవించుకుంటున్నాం. శూన్యమాసాలు వచ్చినప్పుడు ఏ ముహూర్తాలు ఉండవు, ఏవి ఉండవు. కనీసం ఆ 40 రోజులు దీక్ష పెట్టుకునేనా దేశ రక్షణ కోసం అని చెయ్యగలిగితే ఎంతో సంతోషం. అందుకు నిత్యం సంధ్యావందనాది కృత్యాలు చేసుకుని రుద్రం చేస్తే అది చాలు. అలా చెయ్యమని వేడుకుంటున్నాం. ఇక్కడ ఎంత వ్యాఖ్యానించుకున్నా వ్యాఖ్యానానికి అందని శక్తి ఉంది రుద్రంలో. అందుకే అనేక మంత్రములను అనేక విధాలుగా ప్రయోగించి అనేక సిద్ధుల్ని పొందడం ఉన్నది రుద్ర మంత్రం. ఎన్ని శక్తులను ఉన్నదో మనకి కల్పశాస్త్రాలు తంత్రశాస్త్రాలు చెప్తున్నాయి. ఒక్కొక్క మంత్రంలో ఎన్నెన్ని శక్తులు ఉన్నాయి, ఎన్నెన్ని రోగాలను పోగొట్టే శక్తులు ఉన్నాయి, ఎన్ని అరిష్టాలను పోగొట్టే శక్తులు ఉన్నాయి, ఎన్నెన్ని రక్షణలను ఇచ్చే శక్తులు ఉన్నాయి, సంపదలు ఇచ్చే శక్తులు ఉన్నాయి. ఆశ్చర్యకరమైనటువంటిది. అపమృత్యువు మొదలైన బాధలు పోగొట్టగలవు, వ్యాధుల్ని పోగొట్టగలవు, ఎవరి వల్ల కాని వాటిని సాధింపజేయగలిగిన శక్తి మంత్రరాశికుంది. ఇలాంటి మంత్రరాశి జపించదగినటువంటి అర్హత కలిగినటువంటి వారు అలా జపించి ఆ తపశ్శక్తిని ధారపోయాలని అందరూ ఎదురు చూస్తుంటారు. దేవతలు, పృథ్వీ అన్నీ ఎదురు చూస్తుంటాయి. అందుకే మన బాధ్యతగా అది చేయవలసిన అవసరం ఉన్నది. ఆ సంస్కారాది అధికారములు ఉన్నవారు ఆ పని చేస్తే, అవి లేనటువంటి వారు రుద్ర నమక స్తోత్రములు, శివ అష్టోత్రములు, శివనామములు తలంచుకుంటూ వారు కూడా ఆ విధంగానే ఆరాధించాలి. అందుకే వేద విజ్ఞానం మనందరిది. దాని యొక్క ప్రయోగములు, అధ్యయన అధ్యాపనలు ఎవరు చేసినా విజ్ఞానం మనందరిది. అందుకే దీన్ని ఆధారం చేసుకుని ప్రవచన రూపంలో మనం ఈ 11 రోజులు శివుడంటే ఏమిటో, రుద్రుడంటే ఏమిటో తెలుసుకున్నాం. ఇది నిజంగా మనకి శివ సాక్షాత్కారమే లభింపజేసే అనుభూతికి వచ్చిన విషయం. మన మనస్సులన్నీ ఆ పరమేశ్వరుడు మన దేశానికి, మన ధర్మానికి పుష్టిని కలిగించాలి, పీడలు లేని స్థితి కల్పించాలని ఇక్కడ ఒక్కసారి కోరుకుంటే ఇంత సామూహికమైన ప్రార్థన తప్పకుండా పరమేశ్వరుడు వింటాడు, మన ధర్మానికి రక్షణ కల్పిస్తాడు. అందుకే ఇక్కడ ఈ ప్రభరామహేమతిం అనే భావనతో ఏం చెప్తున్నాడు, ఈ మంత్రం చదివితే అనుగ్రహిస్తానని మాత్రమే కాదు, చదవవలసిన వాళ్ళు చదవాల్సిందే, మిగిలిన వాళ్ళకి ప్రభరామహేమతిం మన బుద్ధితో ఆయన పట్టుకుందాం. బుద్ధికి దొరుకుతాడు భావగమ్యుడు. అలా పట్టుకుంటే చాలయ్యా, విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతరం. గ్రామం అంటే మనం ఉన్న చోటే కాదు, మన శరీరమే గ్రామం. ఇంద్రియ గ్రామములన్నీ ఉన్న పెద్ద గ్రామం కదా, ఇందులో ఉన్న విశ్వం బాగుండాలి అన్నా, ఇది పుష్టి కలిగి పీడలు లేకుండా ఉండాలన్నా మన బుద్ధి ఆయన్ని పట్టుకోవాలి. మన బుద్ధి ఈశ్వరుణ్ణి పట్టుకుంటే ఆ బుద్ధి ఉన్న విశ్వం అంతా బాగుంటుందండి. ఈ శరీర గ్రామంలో ఉన్న విశ్వం అంటే ఇది ఏది వింటోందో, ఏది అంటోందో, ఏది కంటోందో, అవన్నీ కూడా వీడు శుభంగా ఉంటాయి. ఈ వీడి ఒంటితో సంబంధం ఉన్నటువంటి 4 కాళ్ళ వాళ్ళు, 2 కాళ్ళ వాళ్ళు కూడా క్షేమంగా ఉంటారు. ఇది చెప్పి, ఓ స్వామి, మృడానో రుద్రో తనో మయస్కృధి క్షయద్వీరాయ నమసా విధేమతే, నీకు నమస్కరిస్తున్నామయ్యా స్వామి అని చెప్పి, నీ వల్ల శం యోహో ఈ రెండు మాకు కలుగుతాయని చెప్తున్నారు. యచ్చంచయోశ్చ మనురాజజే పిత తదశ్యామ తవ రుద్ర ప్రణీతవు. శంచ అంటే సుఖభోగములు అనర్థం, యోశ్చ అంటే దుఃఖమోచనము అని. ఆనందం రెండు విధాలు, ఒక సుఖం రావడం ఒక ఆనందం అయితే, దుఃఖం పోవడం మరొక ఆనందం. అలాగే శంచ అంటే మనం అనుభవించే సుఖములు, యోశ్చ అంటే దుఃఖ విమోచనం. దుఃఖ విమోచనం అంటే అజ్ఞానమోచనం అంటే కైవల్యం. ఈ రెండు ఇవ్వగలిగేటువంటి వాడు. అందుకే ద్విబర్హాహా అని మరొక తోడు చెప్తున్నాడు. వీటన్నిటి యొక్క అంతరార్థాలు మనం తెలుసుకోబోతున్నాం. ఓ స్వామి, నువ్వు మా తండ్రి అయినటువంటి మనువు చేత నమస్కరింపబడినటువంటి వాడవు, ఆయన వలే నిన్ను మేము నమస్కరిస్తున్నాం అంటున్నారు ఇక్కడ. మనురాజజే పిత అంటే అర్థం, మనువు నిన్ను నమస్కరించాడు, నీ వల్ల శక్తిని పొందాడు, నీ వల్ల ఆయన ఈ రెండు సుఖాలు పొందాడు, అందుకు మేము దాన్ని అనుసరిస్తున్నాం. ఇది చాలా గొప్ప విశేషం అండి. మనువు మనం ఎలా బతకాలో చెప్పినవాడు మనువు, అందువల్లే మానవులం అయ్యాం మనం. ఈ మనువు వేదము చెప్పిన ధర్మశాస్త్రాన్ని ధర్మాన్ని మనకి స్మృతిగా అందజేశాడు. స్మృతి అంటే స్మరించుట, శృతి చెప్పిన దాన్ని స్మరించేది స్మృతి. శృతి ఏ ధర్మాలు చెప్పిందో దాన్ని స్మరిస్తుంది. అందుకే స్వయంభూ మన చక్రవర్తి మొదట ధర్మశాస్త్రం రచించినటువంటి వాడు. దాన్ని అనుసరించి మనం పశువులం కాకుండా మనుష్యులమయ్యాం. అలాగ మా అందరికీ ఆది అయినటువంటి ఆ మనువు ఉన్నాడే, ఆ మనువు నిన్ను ఆరాధించి శమ్యోహో ఈ రెండింటినీ పొందాడయ్యా, అందుకు మేము ఆయన మార్గాన్ని అనుసరించి నిన్ను నమస్కరిస్తున్నాం. అశ్యామ అంటే నీ అనుగ్రహాన్ని మేము కూడా పొందుతున్నాం. మనువుని ఆదర్శంగా తీసుకుని అతడు నిన్ను ఆశ్రయించి ఎలా సుఖాలు పొందాడో మేము అదే విధంగా సుఖాన్ని పొందుతున్నామని మానో మహాంతము తమాను అర్భకం. ఇందులో అర్థం ఏంటంటే, స్వామి మమ్మల్ని రక్షించు, మా సంతానాన్ని రక్షించు, సంతానాలను వృద్ధి చెయ్యగలిగే మా సంతానాన్ని రక్షించు, అదొక విశేషం. అంతేకాదు మా యొక్క తల్లిదండ్రుల్ని రక్షించు, మానోవధి పితరం మోత మాతరం, మా తండ్రిని సంహరించకు, మా తల్లిని సంహరించకు అని చెప్పి మా ప్రియమైన తనువులను సంహరించకు, హింసించకు అన్నాడు. ఇది ఎన్ని వేదాంతపు కబుర్లు చెప్పినా ప్రతివాడు తనవారు బాగుండాలనుకుంటాడు, అవునా కాదా చెప్పండి సిన్సియర్గా. తనవారు బాగుండాలని ఎంత వేదాంతం విన్నా మా అబ్బాయి గారికి ఉద్యోగం దొరకలేదండి, ఏం చేయాలంట, బ్రహ్మజ్ఞాని దగ్గరికి వెళ్ళి కూడా అంటే అర్థం మానవుడిలో సహజంగా ఉంటుంది. ఇది ఉండడం వల్లే విశ్వం రక్షింపబడుతూ ఉంటుంది. తన వారి క్షేమం కోరుకోవడం ఎప్పుడు తప్పు కాదు, వేదం కోరుకోమంది కోరుకుంటోంది, అదే విశేషం. దీనికి ఏదో ఆత్మపరమైన అర్థాలు తీసి బట్టదలకి మోకాలకి ముడిపెట్టే ప్రయత్నం నేనేం చేయను, దీనికి అదే అర్థం చేసుకుంటా. ఎందుకంటే మా అమ్మ బాగుండాలి, మా నాన్న బాగుండాలి, మా వాళ్ళందరూ బాగుండాలని కోరుకోవడం తప్పు లేదు గనక, పైగా శివుడు అనుగ్రహం లేకపోతే వీళ్ళెవరూ బాగుండరు గనక, పైగా వీళ్ళు బాగున్నారు అంటే శివుడు చల్లగా చూశాడు అని అనుక్షణం ఆయన అనుకునే అవకాశం నాకు వస్తోంది గనక నేను ఇదే అడుగుతాను, అందరం అదే అడుగుతాం, అవునా కదా. మన వాళ్ళందరినీ చల్లగా చూడమని అడగడంలో తప్పేమీ లేదు. ఈ విధంగా ఇంత చక్కగా కోరుకుని స్వామి తన ఏ నా సంతానమునందు ఆయుషి నా ఆయువునందు గోషు అశ్వేషు ఆవుల యందు గుర్రముల యందు వీరుల యందు వీరందరి యందును ఉండి వారిని హింసించకుండా కాపాడవయ్యా అని ఇక్కడ అడుగుతున్నారు. కేవలం నేను అని నా కుటుంబమే కాదు, నాది ఈ దేశం అంటే ఈ దేశాన్ని కాపాడే వీరుల యందు కూడా పరమేశ్వరుడు నుండి రక్షిస్తాడు అని. ఇక్కడ నిన్న మనం అనేక వస్తువులు చెప్పుకుని అన్ని వస్తువుల యందు పదార్థముల యందు జీవుల యందు ఉన్న రుద్రుడు నన్ను రక్షించుగాక అని భావాన్ని ఒకవైపు గ్రహించాం. అంతేకాదు అన్ని జీవుల యందు అన్ని వస్తువుల యందు ఉన్న పరమాత్మ ఆ అన్ని వస్తువులను అన్ని జీవులను రక్షించుగాక అనే భావాన్ని మనం తీసుకోవాలి, అది విశేషం. అందరి యందు ఉన్నవాడు అందరినీ కాపాడాలి. సైనికుల యందు ఉన్న రుద్రుడు తద్వారా మనల్ని కాపాడాలి అనడం కాదు, ఆ సైనికుల యందు ఉన్న రుద్రుడు ఆ సైనికుల్ని కాపాడాలి అని మనం కోరుకోవాలి. ఇలా ప్రతి వస్తువునందు ఉన్న రుద్రుడు వాటిని కాపాడుతూ వాటి వల్ల మనకేం ప్రమాదం లేకుండా మనల్ని కాపాడుతూ ఒకరికొకరు సౌమనస్యంతో ఒకరినొకరు కాపాడుకుంటూ ఒకరికొకరు ప్రేమగా శివంకరులై ఉండాలి. అదే శివోనస్సుమనాభవ, ఒకరికొకరు సుమనస్సు కలిగి ఒకరి పట్ల ఒకరు సౌమనస్యం సుముఖత్వం స్నేహం. అంతేగాని కలుస్తూనే ఏం దెబ్బలాట పెట్టుకుందామా అనే దుస్థితి రాకూడదు. పరస్పరం ఒకరికొకరు, అంతేగాని సమాజంలో రకరకాల సమూహాలుగా విడిపోయి ఒకడంటే ఒకడు భయంకరమైన పరిస్థితులు రాకూడదు. మనలో మనమే విడిపోయి మానవుడు మానవుడిని హింసించుకోవాలనేటువంటి ఆసురీ బుద్ధులు పెచ్చి పెరుగుతున్న ఈ రోజుల్లో రుద్ర యొక్క భావన మనకు చాలా అవసరం. శివోనస్సుమనాభవ, అది విశేషం. ప్రపంచంలో ప్రతి వారిలో అంతర్యామయ్యే ఉండే ఈశ్వర శుభంకరుడివై మాకు సౌమనస్య స్థితిని కలిగించవయ్యా. ఆ సౌమనస్య భావమే పరస్పర సహకారం, పరస్పర ప్రేమ, బ్రతుకు బ్రతకనివ్వు అనేటటువంటి సౌమనస్య భావన మనకు కలిగినప్పుడు ఏ ప్రమాదాలు ఉండవు, ఏ తీవ్రవాదాలు ఉండవు, ఏ ఉగ్రవాదాలు ఉండవు. అందుకు పరమేశ్వర నీవు నీ సౌమ్యమైన మంగళకర స్వరూపాన్ని ఆరాత్తే గోఘ్న ఉత పూరుషగ్నే క్షయద్వీలాయ సుమ్న మస్మేతే అస్తు అని ఇక్కడ చెప్తున్నారు. సుమ్న అంటే సౌమ్యమైన శుభంకరమైనటువంటి నీ యొక్క దివ్యస్వరూపము ఆరాత్తే మా ముందు ఉండుగాక. ఆ స్వరూపమే గోఘ్న పురుషఘ్న క్షయద్వీరాయ. ఇక్కడ చూడండి, గోవుల్ని హింసించువాడు, పురుషుల్ని హింసించువాడు, వీరుల్ని హింసించువాడు అని మూడు చెప్పాడు. అక్కడ గోవుల్ని రక్షించేవాడు ఇవన్నీ చెప్పి ఇక్కడ హింసించేవాడు అంటే గోవుల్ని హింసించేవాడు పరమేశ్వరుడు అయితే మరి గోరక్షకుడు అని ఆయన ఎందుకండి అనాలి అంటే ఆ గోవులు కూడా లేకుండా చేసుకునే పాపం మన దగ్గర ఉంటే ఘోర రూపమైనటువంటివి ఆక్రమించుతాయి అందుకే మనం ధర్మంగా సౌజన్యంగా బ్రతకగలిగినప్పుడు ఆ ధర్మంతో గోవుల్ని రక్షించుకోగలం ఇది ఒక అర్థం ఇక్కడ మనం వేదాంత అర్థం తీసుకోవాలి గోఘ్న పూరుషఘ్న క్షయద్విరాజ ఈ మూడు ఏమిటంటే మళ్ళీ వైదిక సంప్రదాయం ప్రకారమే నేను చెప్తున్నాను మరి ఎక్కడికో వెళ్ళిపోవట్లేదు గోవులు అంటే ఇంద్రియములు పురుషుడు అంటే జీవుడు వీర అంటే పాపములు ముందే చెప్పుకున్నాం మనం మనల్ని బాధించే పాపములు ఈ మూడు పోతేనే కైవల్యం అప్పుడే సుమ్నతే అస్తు ఆరాత్తే నీ యొక్క సౌమ్య రూపం మా ముందున్నది అంటే అర్థం ఈశ్వర సాక్షాత్కారం కలగాలి అంటే ఈ మూడు పోవాలి ఇంద్రియములే నేనేటువంటి భ్రమ పోవాలి అదే గోఘ్న జీవుణ్ణే నేను అనేటువంటి భ్రమ పోవాలి అదే పూరుషఘ్న ఈ రెండు పోవాలంటే ఈ రెండు నేననుకునే అజ్ఞానం ఏ పాపం వల్ల వస్తుందో ఆ పాపం పోవాలి అదే క్షయద్విరాయ ఈ మూడు జరిగే ఎప్పుడో ఆరాత్తే సుమ్నం నీ యొక్క సౌమ్యమైన పరిపూర్ణమైన స్వరూపమే నాకు గోచరిస్తున్నది సర్వం శివమయం అనే స్థితి దేహాత్మ భ్రాంతి తొలగిన వాడికి కలుగుతున్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించి చూపిస్తున్నారు ఆ స్థితి కలగాలంటే ప్రభరామహే మతిం మతిని ప్రభరామహే అంతేకాదు బుద్ధటు వెళ్ళాలంటే మనస్సుతో లింకు పెట్టుకున్న మరొక పరికరం మన దగ్గరుంది అదే మాట ఆ మాట ఆయన్ని పట్టుకోవాలి ఎక్కడ పట్టుకోవాలి అంటే గుండె లోతులో పట్టుకో ఆయన్ని స్తుహి శృతం గర్త సదం యువానం గర్త సదం లోతైన గుహలో ఉన్నవాడిని స్తుహి ఓ మనస్సా స్తోత్రము చెయ్యు అని చెప్తున్నారు ఇలా మనం మనసుకు చెప్పుకుంటే వేదమాత మనకు చెప్తోంది స్తుహి స్తోత్రం చేయి అదే నీకు దిక్కు శివేన వచసాత్వాగిరి సాక్షావదామసి మొదటి అనువాకంలో అదే ఇక్కడ చెప్పబడుతున్నది స్తుహి స్తోత్రం చేయి ఎవరినండి నాకు తెలియదే తెలీదా మొత్తం 10 అనువాకాలు విన్నాకు తెలియదు ఎవడైనా అంటాడా అండి అందుకే శృతం అని చెప్పింది శృతం అంటే వెల్ నోన్ అని అర్థం వెల్ నోనా అవునా కాదా ఇంతవరకు విన్నాక ఎక్కడ పెడితే అక్కడే కనబడిపోయాడు కదా అందుకే ఆ బాల గోప విదిత అది విశేషం ఆయన శాసనం ఎవరు ధిక్కరించలేరు కనుక సర్వానుల్లంఘ్య శాసన ఏంటంటే మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళారంటే అమ్మే అయ్య మర్చిపోవద్దు అబాల గోప విదిత అంటే ఏమిటో శృతం అన్నా అదే అర్థం శృతం అంటే వెల్ నోన్ వెల్ నోన్ అయిన వాడిని అంతటా స్తోత్రం చేయాలా వెల్ నోన్ కనుక నీలోనూ ఉన్నాడు కనుక వెల్ నోన్ బాగా తెలుసుకో ఎక్కడ గర్త సదం గుహలో ఉన్నవాడు ఏ గుహ హృత్పుండరీకం హృద్గుహ నిహితం గుహాయాం ఆ లోతైన చోటున్నాడండి అంత లోతుగా ఉన్నాడు అందుకే ఆ లోతులకి వెళ్ళు అంతర్ముఖుడవై ఆ గర్తసదం అయినటువంటి ఆ స్వామిని శృతం అంతటా ఎలా ఉన్నాడో నీలోనూ అలాగే ఉన్నాడు అందుకే శృతం గర్తసదం ఎలా ఉన్నాడు యువానం యువకుడై ఉన్నాడు అక్కడ అంటే స్వామి యొక్క దివ్య సౌందర్య విగ్రహాన్ని అక్కడ వర్ణిస్తున్నారు అది దివ్యమైనది నమ శివాభ్యాం నమ యవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుద్ధరాభ్యాం నిత్య యవ్వనుడు మన ఎంత వృద్ధులమైనా ఆయన యవ్వనుడే మన ముత్తాతల ముత్తాతల కురుచుకున్న ఆ శివుడు మన తర్వాత తరాలు కురుచుకున్నప్పుడు కూడా యవ్వనుడే అంత నిత్య యవ్వన స్వరూపుడు త్రిపుర సుందరి ప్రాణపతి అయినటువంటి సుందరేశ్వరుడు యువానం అక్కడున్నాడు ఎలా ఉన్నాడయ్యా గుహలో అంటే మృగన్న భీమం ఉపహప్తముగ్రం ఆయన ఉగ్రమై ఒక మృగము వలె ఉన్నాడు అది ఎలాగో ఉపహత్నం ఏదో రెస్ట్ తీసుకుంటున్న సింహం కాదు ఏది దూకినా పట్టి కొట్టడానికి సిద్ధంగా ఉన్న సింహంలా పూర్తి ఎలర్ట్గా ఉన్నాడు లోపల అంతేగాని నిద్రపోతూ కూర్చోలేదు ఆయన ఈజ్ ఎలర్ట్ ఏది వచ్చినా దాన్ని కొట్టడానికి సిద్ధంగా మృగన్న భీమ ఉపహత్నం ఉగ్రం ఉగ్రమైనటువంటి మృగము వలె సింహము వలె ఆ గుహలో కూర్చున్నాడు గుహకి అందం ఎప్పుడు వస్తుంది సింహం ఉంటేనే అందం అంతేగాని అక్కడ గుహ ఉందండి అందులో ఏమైనా అక్కలు ఉన్నాయండి అంటే అందమా చెప్పండి చందమా చెప్పండి గుహలో సింహం ఉంటేనే అందం అందుకే మన హృదయ గుహలో ఉన్న ఆ సింహం యువసింహం ముసలి సింహం కాదు అది అందుకే యువానం అయినటువంటి సింహం పూర్తి శక్తితో ఉంది ఉపహత్నం అయినటువంటి ఆ సింహాన్ని నమస్కరించు అయితే ఆయన యువానం ఆ యువం అయినటువంటి ఆ సింహం అది ఆనందింపజేస్తోంది మనల్ని ఎక్కడుంది, ఎంత దయతో వచ్చి కూర్చుంది ఆ గుహలో. ఆయన యువకుడైనా జరిత్రే అంటే క్షీణ లక్షణం కలిగినటువంటి ఈ శరీరంలో, అది విశేషం. జరిత్రే జీర్ణ లక్షణం కలిగినటువంటి ఈ శరీరంలో ఆ రుద్రుడు వచ్చి కూర్చున్నాడు. అందుకు అతడి నిత్య యవ్వనుడు, ఇది జీర్ణ లక్షణం కలిగినటువంటిది. అతడు శాశ్వతుడు, ఆయన్ని నమస్కరించు. అయినా శివుణ్ణి సింహమా సింహం అంటారా, మృగం అనే మాట వేశారు. మృగం అంటే అత్యంత భీకరమైనది అని అర్థం. మీరు సింహం అనొచ్చు, శరభేశ్వరుడు అనొచ్చు. శరభం అని మహామృగం ఉంది, అది శివుని యొక్క స్వరూపం. ఇది ఇది మహామృగం. ఇది అందుకు శరభాన్ని కూడా మనం స్మరించవచ్చు. శివుని యొక్క శరభావతారం ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. లేదా మొదటి నుంచి విష్ణువునే చెప్పుకుంటూ వచ్చాం కదా, ఆ నరసింహం అనుకున్నా సందేహం, మనకేమీ పర్వాలేదు. కానీ రుద్రుని యొక్క శరభస్వరూపం మహోత్కృష్టమైనటువంటి రూపాన్ని మనం ఇక్కడ తలంచుకుంటూ ఉన్నాం. శరభు అంటే అర్థం క్షీణ లక్షణము కలది, క్షీణింపజేయునది అని అర్థం. అందుకే బాణానికి శరం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఇది శీర్యతే, వెళ్ళి శీర్ణము చేస్తుంది గనక, శీర్ణము చేయించే లక్షణం ఉంది గనక దానికి అది శరము అన్నారు. దానయందు భాషించేవాడు శరభ అన్నారు. అందుకే క్షీణ లక్షణము కలిగిన దేహమునందు నిత్యము ప్రకాశించేది ఏదో అది శరభ అనేటువంటి అర్థాన్ని మనం తీసుకుంటే, ఈ ఇంద్రియాది శరములతో కూడుకున్నటువంటి ఈ దేహమునందు భాతి ప్రకాశతే ఇది శరభ. అలాంటి శరభేశ్వరుడైన పరమేశ్వరుణ్ణి మన హృదయంలో ధ్యానించాలి. శరభుణ్ణి తలంచుకుంటే శత్రుబాధలుండవు. అందుకే శంకరులు అంటారు, నా గుండె గుహలో సింహముంది నాకు భయం లేదన్నారే. అయ్యా ఇంట్లో డాబర్ మ్యాన్ ఉంటే ఇంటి యజమానికి భయం లేదు, వెళ్ళేవాడికి భయమేమో. అలాగే మన గుండె గుహలో సింహాన్ని పెంచుకోండి, ఎంతో ఆనందం. సింహం గుహలో ఉంటే ఒక్క నక్క అక్కడికి చేరదండి. అందుకే శివుణ్ణి చిత్తంలో చూసుకుంటే ఒక్క దుర్బుద్ధి అక్కడ పుట్టదు, అక్కడికి వెళ్ళదు. అందుకే ఆ లోపల సింహం ఉంటే చాలా ధైర్యంగా ఉండొచ్చు. పైగా సింహం నిద్రపోతుందిలే అని ఎవడు వెళ్ళలేడు. అక్కడది యువానం ఉపహత్నం ఉగ్రం, ఉగ్రంగా పూర్ణ శక్తులు బయట పెట్టి ఉంది. అది ఉగ్రం అంటే అర్థం. ఉగ్రం అంటే భయంకరం అని అర్థం కాదు, తన పూర్ణ శక్తులను బయట పెడితే ఉగ్రం. సూర్యుడిని చండు అని ఎప్పుడన్నారు, తనకున్న ప్రకాశం అంతా బయట పెడితే చండుడు అయ్యాడు. అందుకు ఉగ్ర అంటే పూర్ణ అని అర్థం, మరేమిటో కాదు. పూర్ణ స్వరూపుడై ఉన్నట్టు ఆ పరమేశ్వరుడు. అందుకే శంకరులు అంటారు, నా గుండె గుహలో ఒక సింహం ఉంది అని. పంచముఖుడు అని శివునికి పేరు, అంటే ఐదు ముఖాలున్నవాడని. సింహానికి కూడా పంచముఖం అని పేరు. అయితే అక్కడ పంచకి ఇక్కడ పంచకి అర్థం వేరు. అక్కడ పంచ అంటే విస్తారము అని అర్థం, ఇక్కడ పంచ అంటే ఐదు. అందుకే ఏ అర్థం తీసుకున్నా ఇక్కడ కరలగ్న మృగ కరీంద్ర భంగో ఘనశార్దూల విఖండనొస్త జంతు గిరిశో విశదాకృతిశ్చ చేతకుహరే పంచముఖస్తి మే కుతోభీ. అయ్యా ఈ లోపల ఉన్న సింహం ఉందే, ఆ సింహం లేడిని చేత్తో పట్టుకుంది, ఇప్పటికే పెద్ద పెద్ద ఏనుగుల్ని పెద్ద పులిని చంపేసింది, అలాంటి చరిత్ర దీనికి ఉంది. అలాంటి సింహం నా గుండెలో ఉంటే నాకు భయమే ఉందయ్యా అని చెప్పాడు. అంటే శివుడు మృగహస్తుడు, గజాసురుడు వ్యాఘ్రాసురుడు మొదలైన రాక్షసులను సంహరించాడు అని ఆయన చక్కగా పోల్చి చెప్పారు. అలాంటి పంచముఖుణ్ణి హృదయంలో ఉంచుకుంటే భయం లేదు అనే విషయాన్ని ఆయన్నే నిత్యం స్తోత్రం చేయమని చెప్పి
1: ఓం నమః శివాయ. డియర్ యూజర్స్ ఆఫ్ shaivam.org, we are very much delighted to let you all know that due to the shower of grace from almighty lord shiva and the continuous support from esteemed users like you, our shaivam.org website had passed 26 successful years of service in the world of shaivam, and it is all set to sustain the same with lot more new features in the forthcoming years as well. Adding to that, like one more diamond embedded to the golden crown, we are pleased to inform the existence of a new radio, Shiva Tattvam, specifically designed to telecast Shaiva discourses. It's a humble request to you to listen that as well and extend your support. Now you can listen all the Shaiva discourses being scheduled in Shaiva Lahari and Thiruneriya Tamilosi radios in Shiva Tattvam radio only. Thanks for your esteemed support. Om Namah Shivaya.
2: భోరున శివాధారంబుజొచ్చి బొత్తిన కొంగున కప్పి ఆ పాలు మళ్ళీ ఎవరికంటా పడకూడదు, దిష్టి తగలకూడదని దానిపై ఒక వస్త్రాన్ని కప్పుకుని శివాలయానికి వెళ్ళి నివేదన చేసి అరగింపవే దేవ అని విన్నవించే తినవయ్యా స్వామి అని చెప్పిందిట. ఆయన తింటాడా? తినడని మనకు ముందే తెలుసు. వంట వండేటప్పుడే, స్వామికి నివేదన చేసేటప్పుడే ఆయన తినడనుకుని తెలిసే నివేదన చేస్తాం మనం, మనమే తింటామని. అందుకే ఇంట్లో ఎవరెవరికి ఏమి ఇష్టాలో ముందే అనుకుని అవి నివేదన చేసి శివుడికి పెడతాం. అంటే ముందు భావనతో ఇంట్లో వాళ్ళందరికీ నివేదన అయిపోయింది, తర్వాత శివుడికి నివేదన మొత్తానికి. కానీ పాపం పసిపిల్ల కదా, అమాయకురాలు కదా, శివుడికి పాలిమ్మంటే శివుడికి ఇవ్వడమనే అనుకుంది, నివేదన చూపించి తేవడం అనుకోలే, శివుడికి ఇవ్వడమనే అనుకుంది. అది అమ్మా నాన్న చెప్పిన మాట ఒక ఉపదేశంలా పడిపోయింది ఆమెకి. శివుడికి పాల్పడడం అంటే శివుడి చేత తాగించడం అనుకుందాం. తాగమంది ఆయన శివలింగం రాయి అందులోంచి వస్తాడా? అంత తెలివితేటలు లేవు పాపం ఈమెకి. వస్తాడు తాగుతాడనే అనుకున్నది, తాగమన్నది. ఆయన తాగలేదు. అప్పుడు బాధపడింది, కొంతసేపు ఆలస్యం చేసి వస్తాడేమో అని చాలాసేపు నిలబడింది. అవి అలాగే ఉన్నాయి. అప్పుడు ఇంకా బాధపడుతూ ఆ శివుడితో అంటోందిట, పాలేల అరగింపబులింగమూర్తి, ఓ శంకరా ఎందుకయ్యా పాలు తాగట్లేదు? కాచుట సాలదో, నేను సరిగ్గా కాచితే లేదా? కమ్మ వల్వమిను, కమ్మగా రుచిగా లేవా? లేక ప్రాచీయో, విరిగెను, పాతబడిపోయాయా, విరిగిపోయాయా? పడుచనేననేయో, ఈ చిన్నపిల్ల తెస్తే నేనేం తాగేదనుకుంటున్నావా? ప్రొద్దెక్కనో ఎండు పొగయు వల్చడెను, సమయం దాటిపోయిందా? ఎందుకంటే సమయానికి కొందరు తింటారు, సమయం దాటిపోతే తింటారు. అలా నేను ఆలస్యంగా కానీ తెచ్చానా? బుద్ధి పుట్టదో, లేక తాగే బుద్ధే పుట్టడం లేదా? నెయ్యి వెయ్యకుండి తిను, ఏదైనా ఆధారంగా ఒక మంచి నేతిని తేలేదా? కడువేడియో, బాగా వేడిగా ఉన్నాయా? లేక నీరు కలిసినవయో, నీరు కానీ కలిసిపోయిందా పొరపాటున? పాలపై చిత్తమే బరపెతిననియో, ఆ పాలను నేను చూసి తెచ్చానని దోషం ఏమైనా వచ్చిందా, దృష్టి దోషం వచ్చిందా? ఎలా అడుగుతాం చూడండి ఆ తల్లి. కోర వెడగనో కుంచెడు లేవో, కొలతగాని తగ్గిపోయిందా? ఇంత తక్కువ తెచ్చేవేమి తాగడం లేదా? అరగింపక బెట్ట నేరపుండితును, లేక ఎలా ఆరగింపు చేయాలో నాకు తెలియదని తాగడం లేదా? మీదు ఓయినవనో మేగడలేదో, ఆ పాలు పొంగిపోయి కింద పడిపోయా, లేక మేగడ కనబడట్లేదా? ఏ తెచ్చునడ ఎవరే చూచిరనియో, తెచ్చేటప్పుడు పొరపాటున ఎవరు చూపైనా పడిందేమో, అందుకు తాగడం లేదా? యూరకేమిటికి పాలొల్లవు, తావ కారణంబేమేని కలదేని చెప్పుమా, పాలు తాకకుండా ఉండడానికి కారణమేంటో చెప్పవయ్యా స్వామి. నిక్కంపుటాకలి నీకు లేదేని గృక్కుడైన నుగొని చిక్కించు నాకు, ఆకలి వేయకపోతే కాసినైనా తాగవయ్యా నా తృప్తి కోసం అని ఈ విధంగా చెప్తూ, నీకు ఇంకేమైనా ఆధారాలు కావాలా చెప్పు, తీసుకొస్తాను. మా ఇంటి అటక మీద మంచి నెయ్యి ఉంది, అది తీసుకురమ్మంటావా? లేకపోతే ఇక్కడ నాతో ఆడుకుంటూ ఉంటుంది, మండపంలో ఉంటుంది శివసోదరి అనేటువంటి అమ్మాయి, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏదైనా ఆధార పదార్థంగా ఉండేటువంటి పళ్ళు ఏవో తీసుకొస్తాను. అంతేకాదు నీకు మొక్కులు చెల్లించుకుంటానయ్యా తాగితే. మా నాన్నగారు వాళ్ళు వచ్చి చెప్పాక నాకు బొమ్మలు ఇస్తానని చెప్పారు కదా, ఆ బొమ్మలతో నువ్వు నేను కలిసి ఆడుకుందాం, ఇప్పుడు మాత్రం పాలు తాగవయ్యా. నీ ఎంత చక్కగా ఆ పరమేశ్వరుడు తనకు అత్యంత ఆప్తుడుగా భావించి చెప్తూ ఉన్నది. అటుకులు ఉన్నాయి మా ఇంట్లో, మంచి అటుకులు, అవి కానీ తెమ్మంటావా, అవి కలిపితే తింటావా? ఇలా ఎన్ని చెప్పినా అతని నుంచి సమాధానం లేదుట. అప్పుడు ఆమె బాధపడి, ఇక నువ్వు తాగకపోతే నేను కదలకుండా ఎక్కడే కూర్చుంటాను సుమా అని కూర్చున్నది. ఈ లోపల ఈ దుఃఖము, ఈ బాధ, ఈ బుజ్జగింత ఇవన్నీ చూస్తే ఆ బోళా శంకరుడు ఆగగలడా? వెంటనే వచ్చేట, వచ్చి నన్నింత ఏచి తెప్పిన్నగా చేసి, నన్ను చిన్నపిల్లాడిని చేసి అడిగేవు, తీసుకురా అని వెంటనే తీసుకుని గోరతో పాలెత్తుకుని ఆరగింప, మొత్తం పాత్ర పాత్ర తీసుకుని తాగేసేట శంకరుడు ఆ పాలని. తాగిన వెంటనే అన్నదిట, నన్నింత ఏచి తిప్పిన్నగా చేసి, మిన్నకపోదు మా అన్నకు చెప్పి మరికదా ఉన్నది మాటలింకేలా కరకంఠ, ఇంతయు మరవకు మనుచు, ఇంతసేపు నన్ను ఏడిపిస్తావు కదా, మా నాన్నరాని చెప్తాను నీ గురించి అన్నదిట. ఇలా అని ఆ తర్వాత నుంచి రోజు తీసుకురా అమ్మా తాగుతానన్నట్ట. ఇంకా ఈవిడి పని అదే, వాళ్ళ అమ్మా నాన్న వచ్చే వరకు రోజు పాలు తీసుకువెళ్ళడం, ఇవ్వడం, ఆయన తాగడం. కుడుక తెమ్మని పుచ్చుకొనుచు అబ్బాలను అడిగుకుని ఇంటికి వచ్చి నిత్యమ్ము ఇట్ల కొంపోయిత నిచ్చుచునుండ అట్ల శివుండు పాలారగింపంగా. ఈ విధంగా నిత్యం ఆ తల్లి ఇచ్చిన క్షీరాన్ని పానం చేస్తున్నాడు జగత్పిత అయినటువంటి పరమాత్మ. మృదుడు పాలారగించుడు బాల రిత్తకుడు కుడుక చేతను పట్టుకునే ఏగదేరా. ఒకరోజు ఉదయాన్నే ఆయనకి పాలిచ్చి ఆ ఖాళీ పాత్రను ఊపుకుంటూ వస్తుంటాడు. ఆ వస్తూ ఉంటే తల్లి తండ్రి ఎదురయ్యారు. ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగారు. ఎందుబోయెదవు రిత్త కుడుక ఎచ్చట నుండి కొని వచ్చెదవు. ఖాళీగా ఉన్నటువంటి ఆ కడవను పట్టుకుని ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, మీరు చెప్పిన ఎట్ల మృడునకు పాలు కొరతో గుంచెడు కొలిచి కొంపోవా ఆరగింపగ మృక్కి అనయంబునిట్లు కొరయిమ్మని పుచ్చుకొని వత్తు. ఇలాగే రోజు నేను ఆయనకు పాలివ్వడం, ఆయన ఖాళీ చేసేసాక ఆ పాత్ర ఇచ్చేవయ్యా అని అడగడం తేవడం రోజు చేస్తున్నాను. ఇవాళ కూడా పాలిచ్చే వచ్చేసాను. మీరు చెప్పినట్టే చేశాను, బొమ్మలు తెచ్చారా అని అడిగిందట. వెంటనే వాడు బొమ్మల సంగతి తర్వాత నువ్వు నాటకాలు చేస్తున్నావు అన్నట్ట. వెంటనే నేనాట త్రావు బాలీసుండు వడుచా కానీవ త్రావితో కాదేని తోడా. నేను ఏనాటి నుంచి స్వామికి పాలు పెట్టడం లేదు, ఆయన వచ్చి తాగిన దాఖలా ఏదీ లేదు. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. నువ్వు తాగేస్తున్నావా, లేకపోతే నీకు అసలే స్నేహితులు ఎక్కువ, వాళ్ళతో ఆడుతూ వాళ్ళ చేత తాగిస్తున్నావా? అంటే నేను నమ్మడం లేదు శివుడు తాగుతున్నాడు అన్నది. సరే చూద్దామని మరుసటి రోజు వీళ్ళు పిల్లతో సహా వెళ్ళారు. వెళ్ళి పాలు తాగమన్నది ఈమె. వీళ్ళు చూస్తూ ఉన్నారు, ఆయన రాలేదు తాగలేదు అనొచ్చు. వెంటనే వీళ్ళకి కోపం వచ్చి, ఓసి నేడేలా పాలుల్లండు త్రావా ముక్కంటి ముట్టెనే ముర్కున్నె చెప్పుమా పెక్కులు ప్రేలితివి అక్క జంబగును. రోజు తాగుతున్నాడన్నవే, రోజు తాగితే ఇవాళ తాగలి కదా, ఇవాళ తాగలేదంటే నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే అని చెప్పి, నువ్వు మా వ్రతమంతా పాడు చేసో ఉండి నేను కొడతానని చెయ్యెత్తేట. వెంటనే పరిగెత్తుకు వెళ్ళి హాలింగ హాలింగ హాలింగ ఎనుచు ఓ శివా అని వెళ్ళి గట్టిగా ఆ శివలింగం దగ్గర పరిగెత్తి వెళుతూ ఉంటే, ఇతను కొడదామని ఈయన కూడా వెంట పరిగెత్తాడు ఈ తండ్రి. ఆ వెళుతూ ఉండగా ఆ శివలింగంలోంచి శంకరుడు, హరుడు ఓడకు ఓడకు మనచు ఆ క్షణమా, బాధపడకమ్మా బాధపడకంటూ లోపల నుంచి వచ్చాట శివుడు. వస్తూనే ఏం చేశాడంటే, వరదయామతి తన వక్షంబు తెరచి జగదభినుత కరడిగ భోగనాథు అగణిత దివ్యలింగాంగంబు సరగా. వెంటనే ఆయన లోపలికి వచ్చి ఆ పిల్లని రెండు చేతులతో ఎత్తుకుని శివలింగంలో వెళ్ళిపెట్టి, మరి ఆ పిల్ల కనబడలేదు, శివుడితో పాటు ఆ మహాజ్యోతిలో లీనమైపోయింది. ఇతడు అలా చూస్తూ ఉండిపోయాడు. ఆ తల్లి వెళ్ళిపోతుంటే ఇంకా పట్టుకుందామని తొందరపడ్డాట. పట్టుకుందామని తొందరపడితే జుట్టు యొక్క చివరి కొనలు ఇతడి చేతికి దొరికిపోయేట. అది శివలింగానికి అంటుకుని ఉండిపోయాయి. మరి లేదు, ఆ శివలింగం వెనక ఆ జుట్టు ఇప్పటికీ ఉంటుంది. కర్ణాటక క్షేత్రంలో భోగలింగేశ్వర స్వామి అయినటువంటి శివుడు అని చరిత్ర చెప్తున్నారు. ఈ విధంగా గొడగూచి కథ చెప్పారు. ఇలాగా పసిబాలలు మొదలుకుని పండు ముదుసలి వరకు, మహాపండితులు మొదలుకుని అక్షరం ముక్కరాని పామరుల వరకు అందరూ ఆ శివభక్తి మార్గంలో మనకు ఆచార్యులుగా కనబడుతూ ఉంటారు. ఇలాంటి ఆచార్యులు ఎందరెందరూ ఉన్నప్పటికీ కూడా శైవ సిద్ధాంతంలో మనకు ప్రధానమైన ఆచార్యులు కొంతమంది ఉన్నారు. అందులో దధీచి, గౌతముడు, మార్కండేయ మహర్షి, వీళ్ళందరూ కూడా శివోపాసనలో ఆచార్యులు. మనకు ఆచార్యులంటే శివోపాసన చేసే విధానం, ఆయన అనుగ్రహాన్ని పొందే విధానం మన కోసం చెప్పినటువంటి వారు. ఇప్పుడు గొడగూచి లాంటి భక్తులు ఉన్నారే, అలాంటి భక్తి అంత స్వతసిద్ధంగా ప్రాప్తించడం అనేది సులభ సాధ్యం కాదది. అనేక జన్మల మహాతపస్సు ఫలంగా అది లభిస్తుంది. మనకి భగవంతుడు అక్కడ ఉన్నాడు అనేది ఒక నమ్మకం. వీరికి నమ్మకం కాదది, వారికి అనుభవం, పూర్ణంగా అనుభవం. అక్కడ స్వామి ఉన్నాడు అంతే వారికి. నమ్మకం అనే మాట వేరు, అనుభవం అనే మాట వేరు. భగవద్ అనుభవాన్ని అలా అనుభవిస్తారు వాళ్ళు. అనుభవించిన వాడికి సత్యస్వరూపుడైన పరమేశ్వరుడు సత్యంగా కనబడి తీరుతాడు. సత్యం పట్ల నిష్ఠ కలిగిన వాడికి శివుడే సత్యం కనుక తప్పకుండా తన స్వరూపాన్ని సత్యమై సందర్శింపజేస్తాడు. అలాగా బాల్యంలోనే ఆయన అనుగ్రహాన్ని పొందిన పరమ శివాచార్యుడు ఒకరి గురించి చెప్పుకోబోతున్నాం మనం ఇప్పుడు. ఆ శివాచార్యులు ఇప్పటికీ కూడా హిమవత్ పర్వత సానువుల్లో ఉన్నటువంటి సిద్ధాశ్రమాల్లో ఇప్పటికీ కొలుగుతీరి ఉన్నారాయన. ఆయన్ని తలంచుకుంటే మనం ధన్యులం. ఈ యుగాల నాడు కాదు, ఏనాడు యుగాల్లోనూ కృతయుగంలో ఆ మహాత్ముడు శివానుగ్రహం పొంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శివాచార్యుడిగా ఉన్నటువంటి వారు. ఆ మహానుభావుడు శివధర్మాన్ని శివతత్వాన్ని చెప్పడంలో పరమాచార్యుట. అది విశేషం. ఎంతటి ఆచార్యుడంటే ఆయన చెప్పిన శివకథలన్నిటినీ కూడా తమిళ దేశంలో సెక్యులార్ అనే మహానుభావుడు తిరుత్తొండర్ పురాణం అనే పుస్తకం రాశాడు తమిళ భాషలో. ద్రవిడ భాష తమిళ భాషలో వేద సదృశమైన మహాగ్రంథాలు పుట్టాయి, అందులో సందేహం లేదు. అందులో ఈ శివ సంబంధమైన సాహిత్యం చాలా విస్తృతంగా పుట్టింది. పైగా తమిళ దేశంలో ఉన్నటువంటి శివక్షేత్రాలు అత్యద్భుతమైన ఉన్నాయి. అక్కడ మహామహాక్షేత్రాలు స్మరణాద్ అరుణాచలం అన్నారు. స్మరించినంత మాత్రాన పరమ పావనల్ని చేసేటువంటి అరుణాచల క్షేత్రం అక్కడే ఉన్నది. అలాగే మోక్షక్షేత్రమైనటువంటిది, అపూర్వమైన దివ్య వైభవం కలిగినటువంటిది చిదంబర క్షేత్రం. ఇక త్యాగేశ్వరుడైనటువంటి శివుడి వెలసిన తిరువారూరు ఒకటేమిటి, ఒక్కొక్క క్షేత్రం కూడా తిరిగి చూస్తే మనం కైలాసంలో ఉన్నామనిపిస్తుంది. అటువంటి దివ్య క్షేత్రాలు. మరోవైపు రామేశ్వర జ్యోతిర్లింగం ఇలాంటివన్నీ. ఇలా చెప్పాలంటే భారతదేశంలో శివ విభూతి లేనటువంటి ప్రాంతం లేదు. ఆ సేతు సీతాచలం అనే మాటే శివత్వాన్ని చెప్తుంది. సేతువు రామేశ్వరం, సీతాచలం కేదారనాథుడి వరకు. ఆ సేతు సీతాచలం అంతా ఒక మహాశివలింగం భారతదేశం. ఇందులో ప్రతి అణువు శివలింగమే. ఒక్కవైపు ఒక్కసారి మనం కానీ ఉత్తరాది వైపు వెళ్ళి చూస్తే ఎంత ప్రేమగా పిలుచుకుంటారు వారు. భోలేనాథ్ బంబం అని పిలుస్తారు వాడు. పేర్లు మార్చేసుకున్నారు. ఇక్కడ వీళ్ళు కూడా శివుణ్ణి పరమ ప్రేమగా లాలనగా పిలుచుకున్నారు. పిలుచుకున్న వాళ్ళందరికీ పలికి అందరినీ అనుగ్రహించండి. వీరందరి చరిత్రని ఉపమన్యువు హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్న ఋషులకు చెప్తాడట, శివభక్తుల యొక్క చరిత్రని. సెక్యులారు ఈ తిరుత్తొండర్ పురాణం అనేటటువంటిది ఉపమన్యు మహర్షి శివభక్తులకు చెప్పిన గాథలుగా రాశారు. ఉపమన్యు ప్రోక్తంగా అది సంస్కృత గ్రంథంగా కూడా లభ్యమవుతుంది. శివభక్త విలాసము అని చెప్పబడుతుంది సంస్కృత గ్రంథం. ఇది తమిళంలోనూ ఉంది, సంస్కృతంలోనూ ఉంది. ఇలాగ ఉపమన్యువు అక్కడ కనబడతారు. ఇది కాక పురాణాలలో స్కాంద పురాణం కానీ శివపురాణం కానీ మహాభారతంలో కూడా ఉపమన్యువు యొక్క చరిత్ర చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీటన్నిటిలోని ఉపమన్యువు యొక్క చరిత్రని విస్తృతంగా చెప్పినది ఏది అంటే మహాభారతం. మహాభారతంలో ఉపమన్యువు యొక్క చరిత్ర చాలా విస్తృతంగా కనబడుతుంది. అది కూడా ఈయనందరికీ శివభక్తులందరికీ గురువే. కాబట్టి మనం ఇప్పుడు కూడా శివుని అనుగ్రహం కావాలి అంటే భక్తుల్ని తలుచుకుంటే భగవంతుడు ఇంకా ఆనందిస్తాడు. ఎవరైనా సరే ఒకరింటికి వెళ్ళారనుకోండి, అక్కడ నుంచి ఒక గ్లాసుడు పంచదార తేవాలి అంటే వారు ఏం చేస్తారంటే ముందు ఆ ఇంట్లో పిల్లల దగ్గరికి వెళ్తారు. వాడు ఎలా ఉన్నప్పటికీ అంత బాగున్నాడమ్మా మీ పిల్లాడు, ముద్దొస్తున్నాడు అంటారు. ఇలా చెప్పి ముందు ఆ పిల్లవాడిని మెచ్చుకోవడం మొదలు పెడితే వీళ్ళు గ్లాసుడు అనుకున్నది కాస్త గిన్నెడు దాకా వెళుతుంది అక్కడ తిరిగి వచ్చేటప్పటికి. ఇలాగా భక్తుల్ని కానీ ప్రేమగా పలకరించామా పరమాత్మకు అంత ఆనందం కలుగుతుంది. ఆయనకేం కావాలి, భక్తుల్ని ప్రీతి చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు. అది ఆయన యొక్క అనుగ్రహం. అందువల్లనే మొదట భక్తాచార్యులను నమస్కరించిన తర్వాత భగవంతుడు. అలాగ మనం ప్రాతస్మరణీయుడైన మహర్షి ఉపమన్యు మహర్షి మనందరికీ కూడా మనకి గురువైనటువంటి ఉపమన్యువు. ఆయన యొక్క కథని ప్రధానంగా మహాభారతం నుంచి తీసుకుని ఇతర పురాణాల్లో చెప్పినవి అన్నీ క్రోడీకరించి ఈరోజు మనం చెప్పుకుందాం. ఆ పరమాచార్యుడైనటువంటి ఉపమన్యు మహర్షి ఎవరు అంటే వ్యాఘ్రపాదుడు అనేటటువంటి మహాత్ముని యొక్క కుమారుడు. ఈ వ్యాఘ్రపాదుడు సామాన్యుడు కాడే. ఆయన మహామహర్షి, మహాశివభక్తుడు. ఆయన శివుని కోసం మారేడు దళాలో ఏరుకోవడానికి అడవుల్లోకి వెళ్ళేవాడు. వెళ్ళి ఆనందంగా ఏరుకు తెచ్చేవాడు. ఆయన శివుడు నీకేం కావాలని అడిగట, నాకేం అక్కర్లేదయ్యా నేను పూజ చేసుకోవడమే కావాలన్నాడు. కదా ఏదైనా ఒకటి ఇస్తానని చెప్పన్నాడు. అని ఏదో అడుగుతున్నాడు కదా ఏదో ఒకటి కోరుకోవాలని వెంటనే అన్నాడు, నాకు పులి పాదాలకు చాలన్నట్ట. ఇదో కోరిక అండి అంటే ఏదో అక్కర్లేదు ఏదో కోరుకోవాలని కోరుకున్నాడు. ఎందుకు పులి పాదాలు అంటే అడవిలో ఇంకా హాయిగా తిరగచ్చినాను. పులి పాదాలు ఎలా అంటే అడవిలో స్వేచ్ఛగా తిరగడానికి పనికొస్తాయి. అందుకోసం నేను స్వేచ్ఛగా తిరిగి నాకు కావలసినటువంటి బిల్వదళాలు ఫలాలు పువ్వులు కోసుకొచ్చి నేను పూజ చేయొచ్చు, కనుక అలాంటి బాధలు ఇవయ్యా అని అడిగాడు. అడవుల్లో తిరిగేటువంటి ఆ మహర్షి అది కోరుకున్నాడు. అప్పటి నుంచి ఆయన పేరు వ్యాఘ్రపాదుడు. ఈ వ్యాఘ్రపాద మహర్షి పుండరీక క్షేత్రము అని చెప్పబడేటువంటిది ఏదైతే ఉందో ఆ క్షేత్రానికి వచ్చి అక్కడ శివుడి కోసం ధ్యానం చేసేట. ఆ క్షేత్రానికి ఎంత మహత్తు ఉందంటే అక్కడ శివలింగం శ్రీమూలనాథ శివలింగం ఉంది. అక్కడ ఈ శ్రీమూలనాథ శివలింగం ఎటువంటిదంటే ప్రతి రాత్రివేళ ఈ భూమి మీద ఉన్న ప్రతి శివలింగం యొక్క కళ కూడా ఆ లింగంలో ప్రవేశిస్తుంట. అంత దివ్యమైనటువంటి శివలింగం. అక్కడ కూర్చుని ఒక్క మారు పంచాక్షరి జపం చేస్తే లక్ష పర్యాయాలు జపించిన ఫలం వస్తుంది. అంత దివ్యలింగం దగ్గర కూర్చుని ఆయన ఒక ప్రదోష వేళ ధ్యానం చేయగానే ఆయనకి శివతాండవం అంతా దర్శనమిచ్చింది. ఆ పుండరీక క్షేత్రమే చిదంబర క్షేత్రం. ఆ దివ్యమైన క్షేత్రం వ్యాఘ్రపాదుని దర్శనం చేసినటువంటిది. ఆ వ్యాఘ్రపాదుని యొక్క కుమారులు ఇద్దరు, ఒకడు ఉపమన్యువు, ఇంకొకడు ధౌమ్యుడు, వీరిరువురు. వీరి ఆశ్రమం ఆ హిమవత్ పర్వత ప్రాంతాలలో ఉండేది. అక్కడ ఆ అరణ్యాల్లో ఉన్నటువంటి ఆశ్రమాల్లో ఆరణ్యకమైన జీవితం గడిపేవారు. గ్రామ్య జీవితము, ఆరణ్యక జీవితం అని రెండు రకాల జీవితాలు ఉంటాయి. గ్రామ్య జీవితం అంటే నగరాలలో గ్రామాలలో జనావాసాల మధ్య గడపడం. జనావాసంలో ఉంటూ వ్రతాచరణ చేసేవాళ్ళు గ్రామ్యమైన పదార్థాలు వండి గ్రామ్యమైన పదార్థాలు భోజనం చేస్తూ ఉంటారు. అరణ్యవాసం చేసేటువంటి వారు ఆరణ్యకమైన పదార్థాలు అంటే కేవలం ధాన్యములు లేక కందమూలములు, ఫలములు, పత్రములు ఇవి భుజిస్తూ తపస్సు చేసుకుంటూ ఉంటారు. వానప్రస్థాశ్రమంలో గ్రామ్య పదార్థాలు తినరాదు, ఆరణ్యక పదార్థాలే తినాలి అని ఒక నియమం ఉంది. గృహస్థాశ్రమంలో గ్రామ్య పదార్థాలు తీసుకోవాలి. ఇలాగా ఆరణ్యకమైనటువంటి జీవితం గడిపే మహర్షులు కూడా ఉంటారు. వారు ఆరణ్యక పదార్థాలు తప్ప ఇంకోటి తీసుకోరు. అది కూడా హింసించారట. అందులో ఎన్నో వ్రతాలు ఉన్నాయి. మరి అంటే తమంత తాము రాలినవి తీసుకుంటారు, కానీ చెట్టు నుంచి కూడా లాగరు. అలాంటి వ్రతం చేసేవాళ్ళు కూడా ఉంటారు. వారి వారి యొక్క నియమానుసారంగా చేస్తూ ఉంటారు. అలాగా ఆరణ్యకమైన మహర్షులు వీరు, వారి సంప్రదాయం అంతా అలాగే ఉంటుంది. వీళ్ళ పిల్లలు ఈ ధౌమ్యుడు, ఉపమన్యుడు చిన్నతనంలో ఆడుకుంటూ ఆడుకుంటూ అక్కడికి దూరంలో ఉన్న ఆశ్రమాలు అవి చూస్తున్నారు. అలా క్రమంగా జనావాసాల వైపు వస్తున్న ఆశ్రమాలు చూసినప్పుడు అక్కడ వాళ్ళకి ఆవులు కనబడ్డాయట. భలే ఉన్నాయే ఇవి అనుకున్నారు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూడలేదు. వాళ్ళు ఆ ఆవులకు పాలు పితుకుతున్నారు. వీళ్ళు కనుక్కున్నారు అవి ఏమిటి అంటే పాలంటారు, అవి చాలా తీయగా ఉంటాయని తెలుసుకున్నాడు. వెంటనే ఇంటికి వచ్చాడు. అమ్మ నాకు పాలు కావాలి అని అడిగాడు. వీళ్ళకి ఆ సదుపాయంలో కానీ పిల్లలకి లేదు అనడం ఇష్టం లేక ఆ తల్లి ఏం చేసిందంటే, అభావాచ్చైప దుగ్ధస్య దుఃఖితా జననీ తథ పిష్టం సమాలోచ్య తోయేన సహ మాధవ ఆవయో క్షీరమిచ్చేవ పానార్థం సముపానయత్. ఆవిడ ఉంచవృత్తితో సంపాదించుకున్నటువంటి బియ్యం, ఉంచవృత్తితో అంటే తమంత తాముగా రాలిపడిన బియ్యపు గింజలని ఏరి తెచ్చుకోవడాన్ని ఉంచవృత్తి అంటారు. అలా తెచ్చుకున్నటువంటి బియ్యాన్ని పిండి చేసి నీళ్లలో కలిపి ఇదిగో పాలు అన్నదట. వీళ్ళు పాల యొక్క తెల్లదనమే చూశారు తప్ప రుచి చూడలేదు. కాబట్టి అవే పాలనుకుని వీళ్ళు తాగుతూ ఉన్నారు. ఇలా అవుతూ ఉంటే కొంతకాలానికి వీళ్ళ నాన్నగారు ఒకసారి జనావాసం మధ్యకి రావాల్సి వచ్చింది. వారి మేనమామ ఇంటికి వచ్చారట. అక్కడ ఒక యజ్ఞం జరుగుతుంది. ఆ యజ్ఞానానికి పిల్లల్ని కూడా తీసుకుని ఆ తండ్రి వెళ్ళారు. అత గవ్యం పయస్తాద కదాచిత్ ప్రాసితం మయ పిత్రాహం యజ్ఞకాలేహి నీతో జ్ఞాతికులం మహత్ తత్ర సాక్షరతే దేవి దివ్యాగౌ సురనందిని. అక్కడ కామధేను లాంటి ధనువులు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. దాంతో యజ్ఞ పదార్థంగా వాళ్ళు మంచి పాయసాన్ని వండారు. అది తిన్నాము, ఆ రుచి అంతా ఇంత కాదంటున్నాడు ఉపమన్యు. ఈ కథ అంతా ఆయనే చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నారో తెలుసా? కృష్ణ పరమాత్మతో చెప్తున్నాడు. మహాభారతం కృష్ణ పరమాత్మ ఉపమన్యు మహర్షిని కలిసి మాట్లాడుతూ ఉంటే ఉపమన్యు మహాభారతంలో ఈ కథ అంతా చెప్తూ ఉంటాడు. ఆ చెప్తున్న విశేషం అన్నమాట, అక్కడ ఆ క్షీరాన్నం అత్యంత మధురమైనటువంటి ఆ క్షీరాన్నాన్ని తిన్నాక అప్పుడు తెలిసొచ్చింది అమ్మ ఇన్నాళ్ళు మమ్మల్ని మోసం చేస్తుంది అని. వెంటనే ఇంటికి వచ్చాట. రాగానే నాయన వచ్చేవా ఏమిటి అంటే, అమ్మ నువ్వు రోజు ఇచ్చేది పాలు కాదని తెలిసిపోయింది మాకు. నేదం క్షీరోదనం మాతర్యత్వం మే దత్తవత్యసి, నువ్విస్తున్నవి క్షీరములు కావు అనే విషయం మాకు తెలిసిపోయింది. తతో మామబ్రవీన్మాత దుఃఖ శోక సమన్విత. వెంటనే ఆ తల్లికి ఏడుపు వచ్చేసింది. పిల్లలు కోరుకున్నటువంటి పాలు కూడా ఇవ్వలేకపోయేనే అని మాతృ సకలమైనటువంటి ప్రేమ చేత ఆమె వెంటనే పుత్రస్నేహాత్ పరిష్వజ్య మూర్ధ్ని జాగ్రాయ మాధవ కుత క్షీరోదనం వత్సమునీనాం భావితాత్మనాం అప్పుడు కూర్చోబెట్టి చెప్పింది. కానీ దగ్గరికి తీసుకుని, మనకి క్షీరాన్నములు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పు. మనం ముని జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళం, అడవిలో ఉన్నటువంటి వాళ్ళం. వనే నివాసితం నిత్యం కందమూల ఫలాశిన, కందమూలములు ఇవి తినేటువంటి వన్యజీవులం మనం. గ్రామ్యాహార నివృత్తానాం ఆరణ్య ఫలభోజినాం, మనం గ్రామ్య ఆహార నివృత్తి కలిగినటువంటి వాళ్ళం. గ్రామ్యము లేనటువంటి ఆహార పదార్థములు ఆరగించకుండా ఉన్నటువంటి వాళ్ళం గనక మనకు గోవులు క్షీరములు ఇవి లభించవు సుమా. అంతే కదా ఒకటి తెలుసుకో, మనం వాటికి పెట్టి పుట్టలేదు అని చెప్తున్నాను. ఎంత చక్కగా చెప్తున్నదో, వాటికి పెట్టి పుట్టలేదు. ఎందుకంటే ఏది శివుడికి ఇస్తామో అది మనకు వస్తుంది. ధనం కోసమని ఆయన్ని గత జన్మల్లో మనం ఆరాధించలేదు, కనుక ధనం లేదు, గోవులు లేవు, ఈ సంపదలు మనకు లేవు, మనకి ఇవే ప్రాప్తం అనుకో. మన జీవితములు వీటి విధానములు ఇంతే. ఎవరైతే శివునకు నారాయణునకు సమర్పిస్తారో ఏవైనా, అవే వారికి సమృద్ధిగా లభిస్తాయి, అది గమనించు అని చెప్పింది. ఇక్కడ శివపురాణం చెప్తున్న మాట, శివునకు నారాయణునకు అని రెండు మాటలు చెప్పారు అక్కడ. కారణం అభేద స్ఫురణ కలిగించడానికి మహర్షి మాటి మాటికి ఆ మాట అంటూ ఉంటాడు. అందుకే భగవంతునికి నివేదన ఎందుకు చేయాలి అంటే వాటికి ద్విగుణీకృతమో లేదా శతగుణీకృతమో చేసి ఫలాలు ఇస్తాడు ఆ స్వామి. అందువలన మనం ఆయనకి ఇవ్వలేదు కనుక మనకు రాలేదు. ఒక్కడు గుర్తుపెట్టుకో, శంకరుడు అనుగ్రహించనిది మనకు ఏమీ లభించవు సుమా అని చెప్తుంది తల్లి. అప్రసాధ్య విరూపాక్షం వరదం స్థాణుమవ్యయం కుత క్షీరోదనం వత్స సుఖాని వసనాని చ. ఈ కథలో మనం చాలా తెలుసుకోవాలి ఈ తల్లి చెప్తున్న మాటలు. విరూపాక్షుని యొక్క అనుగ్రహం లేకుండా క్షీరోదనమే కాదయ్యా, సుఖములు కాని భోగములు కాని వస్త్రాదులు కూడా లభించవన్నది. సమస్త ఐశ్వర్యములు కూడా ఈశ్వరుడిచ్చినవే, ఆయన ఇవ్వనిది ఏది లభించదు. అందుకే సామెతల్లో ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి అనే సామెత మనం చాలామార్లు చెప్పుకుంటూ ఉంటాం. ఈశ్వరుడిస్తేనే ఇల్లు నిండుతుంది. ప్రతి ఐశ్వర్యం ఈశ్వరుడిచ్చింది, అది గుర్తించడానికే నిత్యార్చనలు, నిత్య పూజలు, నిత్య భావనలు. నువ్విచ్చినవే మా దగ్గర ఉన్నాయ్యా, పరమేశ్వరుడే ఇవ్వాలేవేనా, కనుక ఆయనే ఇవ్వాలి, కనుక ఆయన్నే అడగాలి అన్నదిట. ఇప్పుడు ఈ పిల్లవాడిలో పాలు మీద తీవ్రమైన కాంక్ష బయలుదేరింది. అది ఎలాగైనా తాగాలి, అది

భార్య అనే పసిపిల్ల వాడిలో కలిగింది అంటే అనేక జన్మల పుణ్య సంస్కార ప్రభావం చేత ఆ ప్రశ్న ఉదయించింది. ఆ ప్రశ్న ఉదయించగానే తల్లి పులకించిపోయిందిట. శివుడెవరు అని అడిగినటువంటి కొడుకును చూసి తల్లి ఆనందించింది. అంతేగాని ఈ వయస్సులో నీకు అవన్నీ ఎందుకు, నేను తర్వాత చూసుకుందాం అనలేదు. ఎందుకంటే భక్తికి వయస్సులు కావు, ఆ జిజ్ఞాస బాల్యం నుంచి కలిగించే వాళ్లే తల్లిదండ్రులు అంటే. అందుకే ప్రహ్లాదుడు చెప్పాడు, తండ్రి హరిజేరుమనయుడి తండ్రి తండ్రి అన్నాడు వాళ్ళ నాన్నతోనే. నాన్న, నాన్న అంటే ఎవరో తెలుసా, విష్ణువుని చేరని చెప్పేవాడే నాన్న అని చెప్పాడు. అంటే నువ్వు నాన్నవి కావని చెప్పడమే అన్నాడు. నువ్వు నాన్నవే అయితే విష్ణువుని చేరని చెప్పాలి, నువ్వు విరుద్ధంగా చెప్తున్నావే. అందుకోసం శివజ్ఞానం కలిగించే వాళ్లే తల్లిదండ్రులు, వాళ్ళు కలిగించాలి ఆ జ్ఞానం. ఎప్పుడైతే ఈ విధంగా పిల్లవాడు అడిగాడో, అడగడం చూడండి ఎంత చక్కగా అడుగుతున్నాడు. కోయమంబ మహాదేవ సగదంచ ప్రసీదతి, ఎవడమ్మా మహాదేవుడు, ఆయన అనుగ్రహం ఎలా లభిస్తుంది, కుత్రవా వసతే దేవో దష్టవ్యోవా కథంచన, ఎక్కడుంటాడు ఆయన, ఆయన చూడడం ఎలాగా, తుష్యతేవా కథం సర్వో రూపం తస్య చికీదృశం, ఆయన్ని ఎలా సంతోషపెట్టాలి, ఆయన రూపం ఎలా ఉంటుంది, కథం శ్రేయ ప్రసన్నోవా దర్శయే జననీ మమా, ఆయన దయ చూపించాలంటే నేనేం చేయాలి, అది చూపించమ్మా మార్గం చూపించు అని అడిగాడు. అంటే ఒక గురువుని శిష్యుడు ఎలా అడుగుతాడో అలా తల్లిని అడిగాడు అనమాట. ఈ ప్రశ్నల పరంపర చూడండి ఎంత చక్కగా ఉందో. మహాదేవుడు ఎవరు, ఆయన అనుగ్రహం ఎలా లభిస్తుంది, ఎక్కడుంటాడు, ఆయన చూడడం ఎలాగా, ఆయన రూపం ఎలాగా, ఎంత చక్కగా అడిగాడు. వెంటనే ఆ తల్లి పరవశించిపోయి ఒక్కసారి శివుణ్ణి ధ్యానం చేసి చెప్తున్నదిట, దుర్విజ్ఞేయో మహాదేవ, ఆయన గురించి తెలియడం అత్యంత కష్టసాధ్యం సుమా, అంత తొందరగా ఆయన దొరకడు, ఆయన గురించి వర్ణించడం కూడా నాకు చేత కాదు, ఆయన ఇలా ఉంటాడని చెప్పలేం. ఎందుకంటే యస్య రూపాణ్యనేకాని ప్రవదంతి మనీషిణ, ఆయన యొక్క రూపములు లెక్కలేనన్ని రూపాలున్నాయి అని అంటారు ఎవరు, మనీషిణ అంటే మహర్షులు పండితులు ఆయన గురించి తెలిసినటువంటి వారు చెప్తారు, లెక్కలేనన్ని రూపాలు ఉన్నటువంటి వాడు శివుడు. అంతేకాదు ఎక్కడుంటాడు అంటే స్థానానిచ విచిత్ర అని, ఆయన ఉండే చోట్లు ఇక్కడ అక్కడ అని కాదు, ఎక్కడ పడితే అక్కడే ఉంటాడట. ప్రసాదాశ్చాప్యనేక సహ, ఇక ఏ విధంగా అనుగ్రహిస్తాడు అంటే ఎన్ని రకాల అనుగ్రహిస్తాడో ఆయనకే తెలియాలి, మనకు కూడా తెలియదు. ఆయన రూపములు అనేకములు, ఆయన స్థానములు అనేకములు, ఆయన అనుగ్రహ విధానములు అనేకములు. ఆ అనుగ్రహ విధానాలు మనకు తెలియదు. ఎటుల బ్రోతువో తెలియా ఏకాంతరామయ్య, ఎలా కాపాడతాడో ఆయనకే తెలియాలి, మనకు తెలియదు అలాంటి వాడు అని ఇక్కడ ఆ తల్లి చెప్పిన శివతత్వం ఉందే, వేదాల సారమంతా పిండి చెప్తుంది అక్కడ తల్లి. అవి కొన్ని ప్రకరణాలు మహాభారతంలో విస్తారంగా ఉంటుంది. ఉపమన్యం యొక్క తల్లి చేసిన శివతత్వ బోధ చాలా విశేషంగా ఉంటుంది. ఆ విశేషం అంతా వ్యాఖ్యానించుకుంటే మరొక శివతత్వ వ్యాఖ్యానం అది, అంత విస్తృతి ఉంటుంది అన్నమాట అందులో. అదంతా ఇక్కడ చెప్పుకుంటామా అంటే చెప్పుకోవడం కుదరదు, కానీ అంత విషయం అక్కడుంది అని ఒక్కసారి అనుకోవడం మాత్రం, అంత విస్తృతమైన విషయం అక్కడ. ఆ శివత్వం ఘోర అఘోర రూపాలతో ఎలా జగత్తంతా వ్యాపించి ఉన్నదో చెప్తూ దేవతల రూపంలో ఉన్నటువంటి వాడు ఆ శివుడే అని, ఆకాశముల్లో గ్రహ నక్షత్రాదులు మేఘములు వాయువులు ఇవన్నీ కూడా శివస్వరూపాలుగా చెప్పి చివరికి చెప్తోంది తల్లి, సర్వలోకాంతరాత్మాచ సర్వగహ సర్వవాజ్యపి సర్వత్ర భగవాన్యేయో, సర్వలోకానికి అంతరాత్మ ఆయన, సర్వగుడు అంటే అంతటా సంచరించి వ్యాపించేవాడు, అంతటా ఉంటాడు కనుక ఎక్కడైనా ఆయన పట్టుకోవచ్చు అని చెప్తున్నది అనమాట. అంతేకాదు హృదిస్థ సర్వదేహినా, సర్వదేహుల యొక్క హృదయమునందు ఉంటాడు అని చెప్పి, ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్ఠతి అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు కదా. సర్వ ప్రాణికోటి యొక్క హృదయములో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు ఆ ఈశ్వరుడే. అందువల్లను యోహియం కామయతే కామం యస్మిన్ అర్ధేర్చతే పునః తత్సర్వం వేత్తి దేవేశ తం ప్రపద్య యదీచ్ఛసి, ఆయన హృదయంలోనే ఉంటాడు కనుక మన కోరికలేవో ఆయనకు తెలుసు, కనుక హృదయంలో ఆయన ధ్యానం చేయి, ధ్యానం చేసి ఆయన కోసం తపస్సు చేస్తే ఆయన నీ కోరిక నెరవేరుస్తాడు. ప్రపద్య యదీచ్ఛసి, ఆయన్ని శరణు వేడు అన్నది, ఇది చెప్పవలసిన గొప్ప ఉపదేశం. శివుని శరణు వేడు అని బోధించింది తల్లి, ముందు తత్వాన్ని చెప్పింది, శివ జ్ఞానాన్ని ఇచ్చింది. ఇది శివుడంటే సర్వవ్యాపకుడైనటువంటి పరమేశ్వరుడు, ఆయన ఏ రూపంలో అయినా వస్తాడు, ఎలాగైనా అనుగ్రహిస్తాడు, ఎక్కడైనా అనుగ్రహిస్తాడు, అంత అభయం ఇచ్చింది. నీ హృదయంలోనే ఉన్నాడు కనుక దృష్టి

నేను హృదయం వైపు పంపించు, అంతర్ముఖం చేయు, అక్కడ శివుణ్ణి ధ్యానించు, ఆయన నిన్ను అనుగ్రహిస్తాడు అని జ్ఞానం చెప్పి మార్గం చెప్పింది. శరణు వేడు, శరణు వేడటం తప్ప మరొక మార్గం లేదు. ఆయన శరణు వేడి సాధన చేయి. ఆయన నీలో ఎలా తిరుగుతున్నాడో తెలుసా? హృది, ప్రాణం, మనో, జీవో, యోగాత్మ, యోగ సన్నిత, ధ్యానం, తత్పరమాత్మాచ భావగ్రాహ్యో మహేశ్వర. ఇంత చక్కగా చెప్తోంది తల్లి. ఒక్కసారి శివుడి కారుణ్యం చూడాలి అంటే మనల్ని మనం పరిశీలించుకుంటే తెలిసిపోతుందిట, శివుడు లేనిది మనం లేం. ఎందుకంటే మనలో ప్రాణశక్తిగా ఉన్నటువంటి వాడు, మనశ్శక్తిగా ఉన్నవాడు, వాయుశక్తిగా అంటే యోగశక్తిగా ఉన్నటువంటి వాడు సర్వము శివుడే అని తెలుసుకుని ధ్యానం చేయు. ఆ ధ్యానం చేస్తే తప్పక అనుగ్రహిస్తాడు. ఎందుకంటే భావగ్రాహ్యో మహేశ్వర, ఆయన భావాన్ని బట్టి అనుగ్రహించేవాడు. భావాన్ని చూస్తాడు తప్ప బాహ్యాన్ని చూడండి స్వామి. కనుక భావాన్ని అనుసరించి ఆయన్ని ధ్యానించు అంటూ ఇంకొక మాట చెప్తుంది. విలంబం మా కృతాస్త్వం హి భజ సాంబం సదాశివం. ఇది చెప్పాలి గురువైనటువంటి వాడు శిష్యుడికి చెప్పవలసింది. ఇది విలంబం మా కృతాహ, ఆలస్యం చేయకు. ఈ మాట సామాన్యమైనటువంటి మాట కాదు, ప్రతి జీవుడికి వేదమాత ఇస్తున్న హెచ్చరిక. ఆలస్యం చేయకు, ఇవాళ రేపు అని వాయిదాలు వేయకు. ఆయు పరిశ్రవతి భిన్న ఘటాదివాంభో. ఆయుష్ అనేది ఓటికుండలో నీరులా తరిగిపోతూ ఉంటుంది. పుట్టుకతో పాటు మృత్యువు పుట్టి మనతోటే వస్తుంది, ఎప్పుడు లాక్కుపోతుందో తెలియదు. ఎలాగో అంటే ఆ వ్యాఘ్రీవ తిష్టతి జరా పరితర్జయంతి, పెద్ద పులిలాగా ముసలితనం భయపెడుతోంది పక్కనే. అంతేకాదు ఆ మృత్యుదేవత జుట్టు పట్టి ఈడ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నది అని ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటాడు భక్తుడు. ఈ క్షణమే విలువైనది అని భావన చేసి శివ సాధనకి వాయిదాలు లేవు. రేపు సాయంత్రం మళ్ళీ 6:30 గంటలకు సమావేశం అవుదాం. ఈరోజుకి ఇంతటితో స్వస్తి.

ఇవచ్చిత్రమ్మతం యతం జ్యోతిర్వైశ్వానరం బృహతి పురమాణస్య చేతసోమదో రాజం మదుచ్చునః వివాయమవ్యామరిషతి.

తమచ్ఛిద్యతా సత్పర్ణ భవతే సత్పర్ణస్య పర్ణత్వం బ్రహ్మ వై పర్ణ యత్పర్ణ శాఖయ.

సదేరిత్యాః పూర్వస్యకం నిపశః సంభరంతి ప్రజాపతిరణమేవాయక్ష్మాణిత్యాప్రజాచ్యై మావత్సరమేషు రమాభిషం సహిత్యాహుత్యై రుద్రస్థ అయ ప్రతి

ఆదయమోకస్మస్యై హేమస్ ప్రసరయుత్తే అశ్వినా బాహుభ్యా అశ్వినోర్వ

ఇత్యాహ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ

ప్రసంధాయ సుందర్భంజైర్యాయ కర్మణే దేవయజ్యాయ వేదైలాని సుందరే మాదరిష్కనా కర్మాదేత్యాహ అంతరిక్షం వై మాదరిష్కనా కర్మ ఏకాన్నాకాన్నాన్విషత్యేత్యాహ గృహస్థ్యేలాపృథివ్యా సంభృత యథా తస్మాదేవమాహ విశ్వసాయాధిపరమే

అభయం క్షత్రమిత్రం క్షేభ్యదేవైనస్కరోతి సతసారకం సహస్రధానమిత్యాహ రాజేష్ట్రేవాయుర్దాయ త్రివృత్తరాజసాఖాయానం దర్భమయం భవతి త్రివృద్ధే ప్రాణ త్రివృతమేవ ప్రాణం మధ్యతో యజమానే దశాది సౌమ్య పన్నస్తయో నిత్వాయ సాక్షాత్ పవిత్రం గర్భాః సాక్షాయమతి నిదధాది సత్రానాపానయో లోకం తర్యక్రాతః సద్దర్శస్య లోకం సాక్షజ్ఞేతనః అన్నం వై చంద్రమానాః అన్నం ప్రాణాః ఉభయమేవ వైత్యజానిత్వాయ తస్మాదేవం గర్భద ప్రవదే పునఃస్తోకో హృదోద్రష్టైత్యాహృతిచ్చిత్యై అరవిలవస్కందాయ హరిగ్రస్వాహాగస్కందరే జయనాగోనామాజ్ఞి తస్య విక్రోభాగేయం హృదయేణాకారేత్యాహ నాగమేవాజ్ఞం భా

పవిత్రమస్తే సంవత్సరభ్రమదావేత్యాషేనా సత్పాదపాన్ చౌషేనా సంపజేవామ మంద్రాధనస్ దాసయ్యా.

సంవత్సరంగామన్నజగతేక్షరాజేతే సోమఖలుతాన్నాయ్యం హేరం విద్వాన్సాన్నాయ్యం జిభే కపునర్భక్షరాజేతే నమన్మయేనాభిలభ్యాన్మన్మయేనాభిలభ్యా.

ప్రాది ఉపరీ వయసువర్గోర్గస్మక్ై కర్మణేవాదేభ్యశ్చకే గమిత్యాశక్ై యజ్ఞ ప్రజా.

యజమాన పురస్కృత్యే ఏమస్త విధవాత్మన ఆకృత్యాదోదేనాత్మనాభే అక్షిద్రేణ పవిత్రేణేనోవా విద్యాక్షిద్రం పవిత్రం హేనైనాత్మనాభే సదోర్యస్తరస్భిరిత్యా ప్రాణాగా ప్రాణావసవ ప్రాణారక్షయ ప్రాణేరే ప్రాణాన్ సంప్రణక్షే సావిత్రియ ప్రవిత ప్రదోదం మే కర్మా సరి.

ఏతన్మహిమానం యాజస్తే అగ్రయమయ్యజ్ఞన్న యజాగ్రయజ్ఞపజమిత్యాహ అగ్రయ యజ్ఞన్నయంతే అగ్రయజ్ఞపజన్

తపోరక్షతామరహత్యై సంసప్తం దేవ్యాయ కర్మణే దేవయజ్ఞాయ ఆదిత్యాః దేవయజ్ఞాయ దేవేనా నిబంధతే తద్వాక్షతే క్రియారుధేజ్ఞః అథోమేభ్యత్వాయ అవధూతగుణక్షోమధూతారాజనిత్యాః సక్షతామరహత్యై హరిత్యాస్త్రగతేత్యాః ఇయం వాజిదిః హత్యా ఏవేన త్వరం కరోతి ప్రత్యేక్షేణ్యోమస్తాయ్యాహుతాయత కష్టమృతం ధృత్తాయి హరిరక్ష వహంతి యజ్ఞాదేహత్యం పయంతే హరిశాస్కందాయ అధిశవనమతిపాన ప్రత్యమిత్యాహ అధిశవనమేవైన కరోతి కృత్వా నిత్యా

ేత్యాహిదేవాజమాజేత్యాజమానేభ్యాజుయాభూత్యే మహాశ్రద్ధాదేవ్యమానక్షాద్రీవాయ్యాధానా

ృంఖయేషాయేషాధ్రమృద్ధం వేత్యాహ ప్రషవృద్ధావాషయ ప్రషవృద్ధాధే కామర్థ్యే శ్యకములక్షాగత్య

ఇదం వాహరి అప్యాయేణ పశం కరోతి ప్రతిష్టాపృతే ప్రవిశ్యే పురస్ ప్రదేశేణ గ్రీవముత్తరణ అవాపస్థనా.

ఏదమ్యాత్రమేకమేకమేకమ్యాత్రమేకమేత్యాహ వ్యాపృవ్యోగేత్యై ధృణాధిపత్యా ప్రయత్న

అంతరిక్షాది రమాహేతాని ప్రస్కందంతి దాని దృషత ఏమోవస్థవితాయన్యమానత్రిగంధాత్యాత్రిస్కృత్యై అవిలవస్కందాయ అహంభవంతే విగుంసానోని కురుదాదిత్యాహమేధ్యత్వాయ ధృత్యవతిబ్రహ్మయుత్యాధృత్యే అపారాజ్ఞేర్తి నామాదంజి నిష్క్రవ్యాదగుం దేశాదేవేజం మహేత్యాహ ఏవామాత్రవ్యాద నిర్దర్శకుంద్రక్షోనిర్దర్శాదాది నిత్యా కక్షాగుచ్చేవ నిర్దహతే అగ్నివత్యుపదాది.

ఆరభే భర్తమత్యంతరిక్షంభ్యాహ అంతరిక్షమేదైతేన జగంభతే ధర్మవిజయంభ్యాహ దివమేదైతేన జగంభతే ధర్మాశుభ్యాహేతృంభతే దృగమహంగే లోకా ప్రజయాపదిహేంద్రేకపాలన్యుపదాలోకాగ్రే కపాలముపదాలి ఏకం వాగ్రే కపాలం పురుషస్ సంభవ

ప్రజాపతి ఆత్మానమే రక్షోతి సర్గస్థమాత్మానం సమస్తం లోకే అనుపరైతే గాయత్రయాగం హెన్నవాదశాదులేకాశాదులద్వాదశ జగత్యాదులంతస్తంబితాపత

ప్రత్యుచ్యతే కాలిఘర్మే కపాలాన్యపచన్వంశిపతిరచ్చాంజలి ఏవ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ్యాహ
అన్యాన్మన్యే తస్మా హేమా హేమే జగదే బ్రహ్మ

విశ్వమేవాయమానే పురస్పృహస్వేజ్ఞమతి ప్రభదామిత్యాహ యజమానేమ ప్రజయాభిప్రదైర్గ్రంథేష్ సర్వమేవేణమంతరోజే అథాపరామీయపరిమాచే మా గుండ ఏమ

ఆశ్రమయత్యాహ సమిదర్పలోకేణైనే ప్రవిశిక్షే అధినా విలిత్యాహ రక్షణానువాచ్యై అగ్నిశ్చమ్మాదిత్యాహారాహాయ అగ్నేహ్యగౌణక్షత్రేత్యాహుత్యై అవిరహందే నివాసం యజ్ఞమేవ్యాహత్యమే మచ్చిత్వమేవ్యాభిరాధేది సర్వాగ్రహమత్యష్టర్పణాభివాదే సర్వాన్మాగుంజేనాశిషన్నం హేనాభివాదే సర్వాక్షన్నం అధన విభావే ఏదా పదార్వయ ప్రతిమా పురోదా సహా ఇష్టమ విభాస్య

ప్రజాపశురేణం హేకమతి పాసయతి శిజమానమే ప్రజయా పశుభిత్తమధ్యయతి సేవాబ్రుమన్ కర్తంజిరం రక్ష్యాయి మయి సమాప్తం నిరర్థం అహం వత్సం జనయిష్యామి తస్మిన్ రక్షభ్యయతి హే దేవా అగ్రో సమాప్తం నిరస్మాదాహురం అగ్రస్వర్వాదేవతాయి సోంగారేణాప అభ్యపాదయత్ సదగే కతోషాయ

ఇంద్రియమేవ్యాహ ఇంద్రియమేవ యజమానేన సాది ధనపదృష్టిర్ధరేణాదిత్యాహమేవాచేతన్మహిమానం యాజస్తే వాయు నిపరేణాదిత్యాహే వాయు ఏమాసేనామాసే సో విభే యజ్ఞేన మా దేవాచేతి

శరీరా భ్రాతుర్యమే దివః పరిపాదతే సంభగజన హరతే పృథివ్యా భ్రాతుర్యమవహంతే ద్వితీయం హరతే అంతరిక్షా దేవేనవహంతే తృతీయం హరతే దివేనవహంతే సోష్ేంద్రమహరే అపరిమిదా దేవేనవహంతే అసురాణ్యమగ్రహేత్ కదాహీన పరా

స్వయం పరిగృహ్ణేతేతి హేమసేదిక్షిణ పరిగృహన్ రుద్రాచేతి పశ్చాద్ ఆదిత్యా కరుణ హే కిమా ప్రాంచోయన్.

పంచం ధారయేత్ సజ్జం ధారయతి సజ్జ్రవేత్యం ధారయతి సజ్జ్రవేత్య సజ్జ యజ్ఞ

ఎత్రిష్టతి యథోపధార వృక్షం దేవం హస్తాపమయనిక్షే ఆత్మానమేమే సంరక్షాయ తథోపాత్మనభ్రాతర్యస్కంక్షిణస్ యుద్ధాపరిహరసాయుక్తే యజ్ఞస్థాయ అథోపురోచమే ఉత్తరస్థం మనోనుక్షాద్యే పురస్కారాత్ ప్రత్యుపదాయ ప్రత్యుపదాయ అన్యత్రుధం ప్రతిపాదయ.

త్రిపదీం చతుష్పదీం అష్టాపాదీం భువనాను ప్రథంతాగ్స్వాహ మరుతో యస్య హిక్షయే పాథాదివో విమహసః ససుగోపాతామో జనః మహీద్యోః పృథివీ చానయిమై యజ్ఞం మీమిక్షతాం పిప్రుతాన్నో భరీమభిః. ఆజిఘ్రకలశం మహ్యాత్వా విశన్ విందావః పునారూర్జా నివర్తస్వసాన సహస్రం ధుక్ష్వోరుధారాపయస్వతి పునర్మావీషతాద్రయిః. హవ్యే కామ్య ఇలేరంతే చంద్రే జ్యోతే దీతే సరస్వతి మహి విశ్రుతి ఏతాతే అగ్నేన మాని దేవేషు మా సుకృతం బ్రూతాత్. ఇహరతిరిహర మధ్వమిహ ధృతిరిహస్వధృతి స్వాహ ఉపసృజన్ ధరుణం మాత్రే ధరుణో మాతరంధయన్ రాయస్పోష మస్మాసు దీధరత్స్వాహ. అగన్ మజ్యోతిరమృత అభూమదివం పృథివ్యా అధ్యారుహామ అవిదామదేవాన్ స్వర్జ్యోతిః యువంతమింద్రాపర్వత పురోజుధాయో నః పృతన్యాదపతంతమిద్ధాతం వజ్రే నతంతమిద్ధాతం దూరే చత్తాయచ్ఛన్ సద్గహానై యది నక్షతస్మాకగ్ఞ శత్రూన్ పరిశూర విశ్వతో ధర్మాదర్శీష్ట విశ్వతః. భూర్భువస్వస్సు ప్రజాః ప్రజయా భూయాసం సువీరో వీరైస్సు పోషః పోషైః. పరమే

నమః ఓం అష్టధాత్మ స్వరూపాయ నమః ఓం అష్టవిధాయ నమః ఓం అష్టావింశత్యాగమ ప్రతిపాదక పంచవదనాయ నమః ఓం అష్టమూర్త్యాత్మనే నమః ఓం అష్టగుణేశ్వర్యాయ నమః ఓం అష్టదలో పరివేష్టితలింగాయ నమః ఓం అష్టదరిద్ర వినాశనలింగాయ నమః ఓం అష్టసిద్ధిదాయ

ఆయ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే రుద్రాయ. శివమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ అవి ఆయా జీవుడి యొక్క యోగ్యత బట్టి ఆయా మంత్రములను ఉపదేశించి అందరూ వెళ్లేది ఆ పరబ్రహ్మం వద్దకే. ఏ దైవమైనా శివం కానిది మనకి లాభం లేదని నిన్ననే చెప్పుకున్నాం. అందుకు చిట్ట చివరికి వెళ్లే చోటు శివమే. అందుకు ఆ జీవుడి యొక్క అవస్థ బట్టి పరమేశ్వరుడు వాడికి ఏది చెప్తే వాడు కైవల్యాన్ని పొందుతాడో అది చెప్తాడు. ఏది చెప్పాలన్నా శబ్ద బ్రహ్మస్వరూపుడైన ప్రణవస్వరూపుడైన రుద్రుడే చెప్పాలి. అది దానిలో ఉన్న అంతరార్థం. అందుకే తారక మంత్రం అంటే కేవల రామమే అనుకోవద్దు. రామము కూడా తారక మంత్రమే. దాని ద్వారా తరింపవలసిన జీవుడు గారు చెప్తాడు. ఇలాగ అన్వయించుకోవాలి శాస్త్రం అన్ని. అంతేగాని తారక మంత్రం రామము కాదు అంటే మహాపాపం. శివుడప్పుగడు ముందు. ఆయనకు చాలా ఇష్టం రామ తారక మంత్రం అంటే. ఆయన ఉపదేష్ట. అందుకు శివమేదో రామమది. రామము అంటే సౌందర్యం ఆనందమని, శివుడంటే శాశ్వత శుభస్వరూపుడు మంగళస్వరూపుడు కైవల్య స్వరూపుడు. కైవల్యమే అందం, కైవల్యమే ఆనందం, అదే సచ్చిదానందం. ఆ బ్రహ్మమే రామము, ఆ బ్రహ్మమే నారాయణం, ఆ బ్రహ్మమే శివం. అందుకే శాశ్వత గుం శివం అచ్యుతం అని వేదం చెప్పింది. వేదానికి పాపం శివుడన్నా అచ్యుతుడన్నా ఒక్కటే అని అర్థం. వేదం అర్థం చేసుకోలేని వేదన పడే వాళ్ళకి పాపం వాళ్ళ అవస్థలు వాళ్ళవి. వాళ్ళకి వేదంలో మిగులుతాయి, వేదం దొరకదు. సరే వేదం చెప్పిన అర్థం అది. నమశివాయ అనే మహాపంచాక్షరి విద్య ఇక్కడ చెప్పబడుతున్నది. అందుకే అథర్వశీర్ష మంత్రముల్లో ఉపనిషత్తుల్లో ఉన్న విషయం ఇది. కిం తధ్యానం కోవాధ్యాత కశ్చేయ అని చెప్పబడుతున్నది. ఏది ధ్యానం చేయాలి, ఎవరిని ధ్యానం చేయాలి అంటే శివ ఏకోధ్యేయ శివంకర సర్వమన్యత్ పరిత్యజ్యా. అన్నీ విడిచిపెట్టి ఆ శివుణ్ణి ధ్యానించాలి. అంటే సర్వబంధములు విడిచిపెట్టి ఏకాగ్ర బుద్ధితో ఆ శివ ఏకోధ్యేయ అని ఉపనిషత్తు ప్రతిపాదించి మనకి చెప్తూ ఉన్నటువంటి విషయం. ఆ కారణం చేతనే శివయోగోధ్యేయ శివంకర ఇలాగ దివ్యమైనటువంటి పంచాక్షరి విద్య ఉండడం చేతనే రుద్రం గొప్పదైందిట. పంచాక్షరి కలిగిన రుద్రం ఉండడం చేతనే వేదం గొప్పదైంది అన్నారు. అది విశేషం. విద్యాసు శృతిరుత్కృష్ట తత్రైకాదశరీ శృతవు తత్ర పంచాక్షరి తత్ర శివ ఇత్యక్షరద్వయం. అది విశేషం. అందులో మళ్ళీ శివ అనేటువంటిది. అందుకే రుద్రం వేదానికి ప్రాణమైతే, రుద్రానికి ప్రాణం అష్టమోనువాకమైతే, దానికి ప్రాణం నమశివ అయితే దానికి ప్రాణం శివ అనేటువంటిది. ఆ రెండక్షరాల చిన్ని నామంలో ఎంత దాగి ఉందయ్యా. అందుకే దీనికి జీవరత్నం అని పేరు. శృతి జీవరత్నం అని దీనికి పేరు అని మంత్రశాస్త్రములు మనకు చెప్తున్నాయి. నమశివాయ అనే మంత్రం అక్షరముల్లోనే శక్తి ఉందిట. అందుకే శివాయ నమః అని కూడా పంచాక్షరి, నమశివాయ అని కూడా పంచాక్షరి. ఈ పంచాక్షరి విద్యతో అనేక ప్రయోగాలు తంత్రశాస్త్రం చెప్తూ ఉన్నది. మనవాయశై అని ఒకటి, మనయవాసి ఇలాంటి ప్రయోగాలు ఉన్నాయి. అయితే ఇవి మనం చేయడానికి కాదు, దాని విధానాలు తెలుసుకుని చేయవలసింది. చెప్పడం ఏమిటి అంటే నమశివాయ అంటే శివునకు నమస్కారం అనే సాహిత్యార్థం మాత్రమే కాక నా మా శివాయ అనే ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క శక్తి ఉంది గనక దీని కాంబినేషన్స్ అటు ఇటు మార్చి అనేక రకములైన ఎనర్జీస్ని పొందడం అనేటువంటిది మనకు తంత్రశాస్త్రాలు చెప్తున్న విషయం. అందుకే శివాయ నమః నమశివాయలో ఏముంది అనేది మన వ్యాఖ్యానానికి కూడా అందనంత గొప్ప విషయం ఉంది. అది చెప్పుకోవడం వరకే ఇక్కడ. అందుకే పంచాక్షరికి అర్థం ఏమిటి అంటే నేను అవ్వండి చెప్పడానికి నమస్కరించాలి తప్ప దాని గురించి మనం వ్యాఖ్యానించడం. పంచాక్షరి అర్థం పరమశివుడే. ఆయన్ని మనం చెప్పగలమా? మళ్ళీ పంచాక్షరి చెప్పాలంటే రుద్రం ప్రారంభించాల్సిందే. రుద్రమంతా పంచాక్షరిలో ఉంది. సృష్టిలో ఉన్న ఘోరాఘోర చైతన్యమంతా నీకు అనుకూలమే, శుభంకరం కావాలి అంటే నమశివాయ అనే శక్తిని నువ్వు సంపాదించుకో. దానితో ఘోరాఘోరములన్నీ శివంకరములుగా మారుతాయి. అంతేకాదు ఘోరములన్నీ కూడా శివమే అనే జ్ఞానం కలుగుతుందయ్యా అన్నాడు. అది విశేషం. ఘోరములు అఘోరములు అవడం ఒకవైపు ఉంచితే ఘోరాఘోరములు రెండూ శివములే అని తెలుసుకోగలిగే ద్వంద్వాతీత స్థితి శివుడి వల్ల వస్తుంది, శివనామం వల్ల వస్తుంది. ఈ రహస్యం తెలిసిన ఉపాసకుడు దుర్జటి మహాకవి.
అందుకే పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంభు భూమి స్థలమవు శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారమవు అవనీ మండలి లోపలన్ శివశివేత్య భాషణోల్లాసికిన్ శివనీ నమము సర్వవశ్యకరమవు శ్రీకాళహస్తీశ్వర అని అన్నారు. సర్వజీవులకి ఎల్లవేళలా విశ్రాంతి స్థానం ఎవడో అతడు శివుడు. శరతే అస్మిన్ ఇతి శివ, సర్వం శరతే అస్మిన్ ఇతి శివ. అలాగే సర్వస్మిన్ శేతే ఇతి శివ, అన్నీ ఎవరి యందు ఉన్నాయో అతడు శివుడు, అన్నిటి యందు ఎవడున్నాడో అతడు శివుడు అన్నారు. ఎంత చక్కగా చెప్పేశారో చూడండి. అందుకే శివశబ్దానికి ఇన్ని అర్థములు. అలాగే వశకాంతౌ శివస్మృత అన్నారు, ప్రకాశస్వరూపుడు అని శివుడికి అర్థం. అంటే సృష్టిలో ఇది ఈ వస్తువు అని మనం తెలుసుకుంటున్నాము అంటే దానికి ప్రకాశం ఉంటేనే కానీ తెలుసుకోలేం. ప్రకాశం వస్తువు మీదే కాదు, తెలుసుకునే వాడిలో కూడా ఉండాలి. అంత సూర్యుడు ప్రకాశించి ప్రతి వస్తువును చూపిస్తున్నా చూసేవాడికి కళ్ళు లేకపోతే ఏమవుతాడండి? అందుకే వస్తువును చూడగలిగే ప్రకాశం వీడిలో ఉండాలి, బయట ప్రకాశం ఉండాలి. ఈ ప్రకాశం కంటికుంటే చాలదు, బుద్ధికి కూడా ఉండాలి. బుద్ధికి ఉంటేనే ఏ వస్తువు తినాలో, ఏ వస్తువు చూడాలో, ఏ వస్తువు వినాలో తెలుస్తుంది. లేకపోతే ఒక సౌండ్ ఎక్విప్మెంట్ని ఇస్తే అది నోట్లో వేసుకుంటే కష్టం. దేన్ని వినాలి, దేన్ని చూడాలనే ప్రకాశం మనలో కలగాలి. దీన్నే ప్రజ్ఞ అని మనం అంటాం. మనలో ప్రజ్ఞారూపంగా ప్రకాశించేవాడు ప్రతి జీవుల్లోని ప్రకాశిస్తున్నాడు. అందువల్లనే పసిపిల్లవాడి అప్పుడే పుట్టిన పసిపిల్లవాడి నోటి మీద తేనె వేసినా వాడు వెంటనే చప్పరిస్తాడు. వాడికి చప్పరించాలన్న ప్రజ్ఞ ఎక్కడి నుంచి వచ్చింది? తదంతర్గతమైన ఈశ్వర చైతన్యం చేత. ఇలా సృష్టిలో ప్రతి వాడి లోపల కూడా ప్రకాశ రూపమైన చైతన్యంగా ఉన్నటువంటి వాడు ప్రకాశించు వాడు, ప్రకాశింపజేయు వాడు. కనుక వశకాంతౌ శివస్మృత. వశ అనే ధాతువు నుంచి శివశబ్దం ఉత్పన్నమైంది. ప్రకాశ స్వరూపుడు కనుకనే జ్యోతిర్లింగ అని అన్నారు. ఈ జ్యోతిగా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రకాశం అందరిలో లీనమయ్యింది. అందరిలో లీనమైన జ్యోతి గనక జ్యోతిర్లింగం అన్నారు. లింగం అంటే లీనమై ఉన్నవాడు అని అర్థం. లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యే వహిలీయతే లయనా లింగముచ్యతే అని శాస్త్రవచనముడు. సర్వమునందు లీనమై ఉన్నటువంటి ప్రకాశ స్వరూపుడు, చైతన్య స్వరూపుడు గనక జ్యోతిర్లింగ స్వరూపుడు నమశివాయ అని చెప్పబడుతున్నాడు. అలాగే శివ శివ శివ శివ అనగా వశి అవుతుందిట. ఇది కూడా వర్ణ విపర్యయ న్యాయం అని మనం చెప్పుకున్నట్లుగా వశి వశి అంటే సర్వము తన వశము చేసుకునేవాడెవడో అతడు వశి. ఈ సర్వ జగత్తు శివుడు ఆనలేనిది, చీమైనా కుట్టదు అంటాం మనం. ఈ సర్వ జగత్తు ఆయన శాసనంలోనే వెళుతుంది. ఉగ్రాయచ భీమాయచ ఆయన వశంలో ఉంది సర్వ జగత్తు. అందుకు వశి అన్నిటినీ వశం చేసుకునేవాడు. అన్నిటినీ వశం చేసుకునేవాడిని నువ్వు వశం చేసుకోవాలంటే శివ శివ అనుకో, ఆయన నీకు వశమైపోతాడు. ఆయన వశమైతే అన్ని నీకు వశమవుతాయి. ఇది అందుకే శివనీ నామము సర్వవశ్యకరము శ్రీకాళహస్తీశ్వర. ధూర్జడి కేవల కవితావేశంతో చెప్పలేదు, దర్శనంతో చెప్పాడు, ఉపాసన సిద్ధితో చెప్పినటువంటి గొప్ప పద్యం ఇది. అందుకే నమశివాయచ శివతరాయచ అని చెప్పుకుని ఆడు తర్వాత జలాంతర్యామి అయిన పరమేశ్వరుడి గురించి వర్ణిస్తున్నారు. మళ్ళీ జలం గురించేనా? అంతే. నమస్సోమాయచ రుద్రాయచ, సోమతో ప్రారంభించాడు, సోమంతో పూర్తి చేస్తున్నాడు. ఇక్కడ రసస్వరూపుడై ఉన్న పరమేశ్వరుడు. రసము అంటే ఆనందం. నమశివాయ అని ఎప్పుడైతే అన్నామో వెంటనే మనలో పెళ్ళుకి వచ్చే ఆనంద ప్రవాహంతో మొత్తం నిండిపోయే మన యోగ భూమికలన్నీ కూడా ఆ ఆనంద ప్రవాహ స్వరూపుడు గనక నమస్తీర్థాయచ కూల్యాయచ నమః పాద్యాయచ అవార్యాయచ నమః ప్రతరణాయచ ఉత్తరణాయచ నమః ఆతార్యాయచ అలాద్యాయచ నమః శష్ట్యాయచ ఫేన్యాయచ నమః శిఖచ్చాయచ ప్రవాహ్యాయచ. ఓకే, ఇది కూడా జల వ్యవస్థని చెప్తూ ఉంటుంది. మరొక అంతరార్థం ఏంటంటే తీర్థ్యాయచ అంటే తీర్థముల యందు ఉన్నవాడు. ప్రతి తీర్థము తీర్థం ఎందుకయ్యిందంటే శివుని వల్లే అన్నాడు. తీర్థము అంటే తరింపజేయినది అని అర్థం. గంగా నర్మదా మొదలైన మహానదులన్నీ మనకు తీర్థములు. గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి రోజు తలంచుకుంటాం. దేశంలో ఏ మూల ఉన్నా దేశం మొత్తంలో ఉన్న నదులను మనం తలంచుకుంటున్నాం. ఆ తీర్థములు ఎందు అంతర్యామి అయి ఉన్నటువంటి వాడు. తీర్థముల్లోనే కాదు కూల్యాయచ వాటి తీరములందున్నవాడు అని అర్థం. తీర్థాల్లోనే కాకుండా వాటి ఒడ్డులు ఎందుకు కూడా ఆయన ఉంటూ ఉంటాడట. అందుకే
ప్రతి నది ఒడ్డున శివాలయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందుకే తీర్థముల ఒడ్డున నర్మద దగ్గరికి వెళితే ఓంకారేశ్వరుడు, క్షిప్రానదిలో ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, గంగానది దగ్గరికి వచ్చినప్పటికీ అయ్య విశ్వేశ్వరుడు, ఇటు గోదావరి దగ్గర త్రయంబకం మొదలుకుని ఎన్ని ప్రతి తీర్థము యొక్క ఒడ్డున కూల్యాయచ ఆ తీరాల్లో ఉంటూ ఉన్నటువంటి వాడు. ఎందుకండి అలా ఉన్నాడు అంటే, నదుల్లో మునిగిపోయే వాడిని ఎంత చక్కగా కాపాడుకుంటాడో ఒడ్డుల్లో తిరిగే వాళ్ళని అలాగే కాపాడుకుంటూ ఉంటాడు. అందుకే రెండు చోట్ల ఉంటాడు. నమ తీర్థాయచ కూల్యాయచ, నమ పార్యాయచ అవార్యాయచ. ఈవల ఒడ్డును ఉండేవాడు, ఆవల ఒడ్డును ఉండేవాడికి నమస్కారాలు అన్నారు. చూడండి ఎంత గొప్ప భావమో ఇక్కడ చూడండి చెప్తున్నాడు. ఈవల ఒడ్డును ఉండేవాడు, ఆవల ఒడ్డును ఉండేవాట. అంటే ఒక ప్రవాహం వెళుతూ ఉంటే ప్రవాహంలో ఆయన ఉండడమే కాకుండా ప్రవాహానికి ఇరు ఒడ్డుల యందు ఉన్నవాడు. ఇది విశేషం. కదిలి వెళ్ళేది ప్రవాహం, కదలనిది ఒడ్డు. ఒడ్డు కదలకుండా ఉంటేనే మనం ధైర్యంగా కాలు వేయగలం అక్కడ. ఆ ఒడ్డు మించి మళ్ళీ ఇందులో అడుగు వేయగలం. ఆ ఒడ్డులు ఇరు ఒడ్డుల యందు కాపాడేవాడు. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళేటప్పటికీ ఇక్కడ నుంచి పడవెక్కించేవాడు ఆయనే, అక్కడ పడవ దించుకునేవాడు ఆయనే. అలా ఇరు ఒడ్డుల యందు ఉండి కాపాడుకుంటాడండి. అదేమిటో కాదు, జనన మరణ రూప ప్రవాహమైనటువంటి ఈ సంసారానికి ఏవలి ఒడ్డున ఆవలి ఒడ్డున ఉండేవాడు ఆయన. ఇది పరిణామమై కదిలిపోతున్నా ఆయన అపరిణామమై ఒడ్డులా ఉన్నాడు. అది కూల్యాయచ పార్యాయచ అవార్యాయచ అని సంసారంలో దిగం మళ్ళీ చేరాలంటే రా అని పిలుస్తాడు ఆయన. అక్కడ ఆ ఒడ్డును ఉండి ఆ ఒడ్డు చేర్చేవాడు ఆయనే, ఇరు ఒడ్డుల యందు ఉండేవాడు ఆయనే. అందుకే ప్రతరణాయచ ఉత్తరణాయచ. తరణాయచ అంటే దాటించువాడు. అంటే ఈ వ్యవస్థ మీకు ఎలా గుర్తు రావాలంటే, ఏ నదికి వెళ్ళినా శివుడు గుర్తు రావాలి మనకి. ప్రతి నదికి కూడా తీర్థం అనుకోండి మీరు, భారతదేశంలో ప్రతి నది తీర్థమే, అది విశేషం. ప్రతి నేలాక్షేత్రమే ఈ దేశంలో. ఏ జలానికి దివ్యత్వం ఉంటుందో ఆ జలం తీర్థం, ఏ క్షేత్రానికి దివ్యత్వం ఉంటుందో ఆ నేల క్షేత్రం. అదేవిధంగా మన దేశంలో ప్రతి నదీ తీర్థమే, ప్రతి నేలాక్షేత్రమే. ప్రతి నదిలో అంతర్యామి ఉన్నాడు పరమేశ్వరుడు. ఈ నది ప్రవాహ రూపంలో ఉంటూ ఉంటే మనం ఆ ఒడ్డును నిలబడి చూడాలి. ఆ నదికి వెళ్ళాలి అనిపిస్తుంది, బోట్ షికారు చేయాలి అని. చేస్తారా, రండి రండి రండి బోట్ పెట్టుకుని రెడీగా ఉన్నామని ఒకడు ఉంటాడు అక్కడ. ఏవలి ఒడ్డున బాగుందంటాం, వాడి సాయం తీసుకు దిగుతాం. వాడు ఎంత చక్కగా ఎక్కించుకుంటాడండి పడవ, కాలు జారి పడిపోకుండా నేను ఉన్నాను కదమ్మా పర్వాలేదు ఎక్కండి అంటాడు వాడు. వాడు ఉన్నాడని ధైర్యంతో పడవెక్కుతాం. అలాగే ఆ ధైర్యం ఇచ్చే పటుత్వం వాడి దగ్గర, ఆ పడవ నడిపే పటుత్వం వాడి దగ్గర ఉంది, అక్కడ రుద్ర రూప చైతన్యం ఉంది. అయితే వాడు అలా నదిలోకి తీసుకెళ్ళి నాకు ఇలా తీసుకెళ్ళడమే కానీ ఒడ్డుకు చేర్చడం చేత కాదన్నాడు అనుకోండి, మనం ఏమవుతాం? ఆ వాళ్ళ ఒడ్డుకి నేను చేర్చుతానులే అని మళ్ళీ అక్కడికి చేర్చగలిగే శక్తి ఉన్నవాడైతేనే మనం పడవ

బాగా దాటిస్తాడు సరిపోయింది, ఉత్కృష్టంగా దాటిస్తాడు రెండు ఏమిటి అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, జీవుడు కర్మానుభవాలు పొందుతూ వాడి సాధనలకు అనుగుణంగా ఒక్కొక్క స్థితి నుంచి అంచెలంచెలుగా దాటడమే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక మానవోపాధి పొందాం, అందరూ మోక్షం పొందిపోతారా? పూర్తిగా మోక్షం పొందిపోతే మరి మళ్ళీ నదిలో దిగాల్సిన అవసరం లేని తన స్థానానికి చేరినట్టు. కానీ అలా కాకుండా జీవుడు ఈ సాధనకు అనుగుణంగా ఒక ఉత్తమ స్థితిని పొందుతాడు, లేదా మరొక ఉత్తమ ఉపాధిని పొందుతాడు. అటు తర్వాత సాధన తర్వాత ఇంకా ఉత్తమ అంచెలంచెలుగా వెళ్ళి కైవల్యాన్ని పొందుతారు జీవులు. ఇలా వారి వారి సాధనలకు అనుగుణంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చేవాడు ప్రతరణాయ, అది విశేషం. అలా కాకుండా మరి తిరిగి రానవసరం లేని పరంధామానికి చేర్చేవాడు ఉత్తరణాయ, అది విశేషం. అందుకే ఉత్తమ లోకములకు ఊర్ధ్వగతులకు జీవుణ్ణి చేర్చేవాడెవడో అతడు ప్రతరణాయ. తిరిగి రాను తన కైవల్య ధామానికి ఎవడు చేర్చుకుంటున్నాడో ఆయన ఉత్తరణాయ, ఇది విశేషం. అందుకే జీవితంలో ఒక శుభం ఇవ్వడమే కాదు, ఆ జీవుడికి పుట్టగతులు లేకుండా ఉండే స్థితి కల్పించడం ఆయన. అది కొందరికి పుట్టగతులు ఉండవండి అంటారంటే అర్థం ఏమిటి? పుట్టగతి లేకపోవడం అనేది కైవల్య పద్ధతిలో ఆలోచిస్తే గొప్ప విషయం. మరి పుట్టడండి అని, మరి పుట్టడండి అన్నప్పుడు అది తిట్టెలా అవుతుందండి? పుట్టగతులు ఉండవు అనేది తిట్టెలా అవుతుంది? దీని అర్థం తెలుసుకోండి. పుట్టుక లేకపోవడం అంటే పుట్టుక అవసరం లేకపోవడం అనే స్థితి కైవల్యం. కానీ పుట్టవలసిన అవసరం ఉండి కూడా పుట్టడానికి ఉపాధులు లేని దౌర్భాగ్య స్థితి పుట్టగతులు లేకపోవడం. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. అంటే పాపాలు చేసిన వాడికి పుట్టగతులుండవు. కొంతమంది పాపాలు చేయడమే కాకుండా ఇంత పాపిని కనుక ఈ దేహం పోతే బాగుండు అంటారు. పాపాత్ముడు దేహం ఉంచుకోవడానికి ఇంకా ప్రయత్నించాలి, ఎందుకంటే ఇన్ని పాపాలు, ఇన్ని పాపాలు చేయడానికి కాదు, పాపం పోగొట్టుకోవడానికి, సాధన చేయడానికి, దేహం ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అంతేగాని ఈ దేహం పోగొట్టుకుంటే ఈ పాపం పోదు సరికదా, దేహాన్ని పోగొట్టుకున్న కొత్త పాపం వచ్చి కూర్చుంటుంది, అది విశేషం. అందుకే దేహంతో ఏమాత్రము పుణ్య సంపాదన చెయ్యకుండా చెయ్యరాని పాపాలు చేస్తే మరొక ఉపాధి దొరకడం మహాకష్టమైపోతుంది. దానితో ఉపాధులు లేక అవస్థలు పడుతూ ఉండవలసిన దుస్థితి ఒకటి ఉంటుంది, దానిని పుట్టగతులు లేకపోవడం అంటారు. వాడికి మరి తరించే సాధనే ఉండదు, వాడు ఆ ఒడ్డుని నిలబడి ఏడుస్తూ ఉండవలసిందే. వాడు ఏ పడవ ఎక్కలేడండి, వాడిని ఎక్కించుకోడు శివుడు. అలా పుట్టగతులు లేని స్థితి లేకుండా ఉత్తమ గతులు కలిగించేవాడు ప్రతరణాయచ. ఉత్తరణాయచ అంటే మరి పుట్టవలసిన అవసరం లేకుండా యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ అని కైవల్యాన్ని ఇస్తున్నవాడు ఉత్తరణాయచ అని చెప్పబడుతున్నాడు. మొత్తానికి మనకి ఇప్పుడు ఏం తెలిసింది? స్వామి అంటే ఆతార్యాయచ అని తెలిసింది. ఇక్కడ ఆతార్యాయచ అంటే పునరాగమన మార్గాలలో ఉండే రుద్రుడు, ఈ గమన ఆగమన మార్గాలన్నిట్లో రాకపోకల ఎందు తోడై ఉండువాడు అని అర్థం. జీవుడు ఏ గతులకు వెళుతున్నా వాడిని అటు నడిపిస్తూ తాను వాడితో పాటు వెళ్ళేవాడు. ఇక జీవుడు యొక్క గతాగతాలు తెలిసినటువంటి వాడు ఆతార్యాయచ అలాధ్యాయచ. అలా అలం అంటే చాలు అని. ఈ చాలు అనే భావంతో ఎవడు బ్రతుకుతున్నాడో వాడు జీవుడు. అలాది అంటారు వాడిని, అలము అనే దానిని ఆరగించువాడు అని. అంటే ఇంకా చాలండి అనేవాడు జీవుడు. అంటే కర్మఫలాన్ని పూర్ణంగా అనుభవించేవాడు అని, వాడిలో అంతర్యామి అయి ఉండేవాడు అని మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. అంటే ఎవడెవడి కర్మఫలాన్ని అనుగుణంగా ఆ జీవుడు అనుభవిస్తూ ఉంటాడు. అందుకే ఆలాధ్యాయచ అంటే కర్మఫలాన్ని అనుభవించేటటువంటి జీవుల యందు అంతర్యామిగా ఉన్నవాడు. అలా అంతర్యామిగా ఉంటూ ఆ జీవుల యొక్క రాకపోకుల్లో తోడుగా ఉంటూ వాడికి ఇవ్వవలసిన గతులిస్తూ అసలు సద్గతి కైవల్యగతి ఆ పరంధామం శివైక్యాన్ని కూడా ఆయన ఇవ్వగలడు అని ఆలాధ్యాయచ అని చెప్పి అనేక రకములుగా ఆ జీవుణ్ణి పుట్టించేటప్పుడు ఆ పుట్టుకలు ఎలా ఉంటాయో చూడండి. నమశ్యాయచ ఫేన్యాయచ నమశిఖచ్చాయచ ప్రవాహ్యాయచ. ఒక్క నది వల్ల ఎన్నెన్ని కలుగుతాయో ఇక్కడ చెప్తున్నాడు. శష్ప్యాయచ ఆ నదుల తీరాలు, నదుల్లో ఆయన ఉన్నాడు, దాటించే వాళ్ళల్లో ఆయన ఉన్నాడు, ప్రవాహాల్లో ఆయన ఉన్నాడు, వాటి తరంగాల్లో ఆయన ఉన్నాడు. ఇవన్నీ నిన్న ఇవాళ చెప్పుకున్నా. అంతేకాదు ఆ నదీ జలాలకి తీరంలో ఉన్నటువంటి గడ్డి పరకలలో కూడా ఆయనే ఉన్నాడండి. శష్ప్యాయచ గడ్డి పరకలలో కూడా ఆయనే ఉన్నాడు. ఇవి కూడా జన్మలకి సంకేతమే, గడ్డి పరకలు జన్మలు అని. అలాగే ఫేన్యాయచ అంటే
జలముల

0: నురుగుల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. ఆ నురుగులలో కూడా స్వామి అంతర్యామి ఉన్నాడు. ఈ జలముల వల్ల ఏర్పడేటువంటి సికత్యాయచ ఇసుక తిన్నెలలో అంతర్యామి ఉన్నవాడు. ఇసుకలో అడుగు వేస్తున్నప్పుడు కూడా అది శివుడు అనుకుంటే దానిలో కాలు దిగబడకుండా ఉంటుంది జాగ్రత్తగా. సికత్యాయచ అంటే ఒక ప్రవాహం వచ్చేటప్పుడు అనేకమైన శిలల్ని అది కోసి కోసి కోసి అరిగించుకుని వాటిని ఆ విధంగా ఇసుక రేణువులుగా మలచి తెస్తున్నదంటే ఆ తీర్థ్యాయచ ఆ తీర్థములయందు అంతర్యామిగా ఉన్న రుద్ర చైతన్యం వల్లనే ఆ పని జరిగింది. అందుకే ఇక్కడ స్టోర్ అయి ఇసుక ఏర్పడింది అంటే తీర్థ్యాయచ అయిన రుద్రశక్తి పనిచేసింది ఇక్కడికి వచ్చి. అది సికత్యాయచ ఇన్ని ఏర్పరిచి ప్రవాహ్యాయచ ప్రవాహ రూపంలో వెళ్ళేటటువంటి వాడు ఎవడో ఆ పరమేశ్వరునికి నమస్కారము. ఈ ప్రవాహమే లహరి అని చెప్పుకోవడం, అదే సోమము అని మొదలుపెట్టాడు. ఆ సోమమే ఇక్కడ ప్రవాహ్యాయచ అయింది. వాటి తర్వాత నవమోను వాకల్లోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మళ్ళీ స్వామి సర్వాంతర్యామిగా సర్వాత్మకుడిగా సర్వేశ్వరుడిగా ఎలా ఉన్నాడో చెప్తూ హిరణ్యాయచ ప్రపచ్చాయచ అని అంటే ఊషర క్షేత్రముల యందు ఉన్నటువంటి వాడు అని మొదలు పెడుతున్నారు. ఇక్కడ ఊషర ప్రదేశాలు అంటే ఏవి పండనటువంటి సస్యాదులకు యోగ్యము కాని క్షేత్రాల్లో ఉన్నాడు. ఏమయ్యా అలాంటి చోటు ఉండాలా అంటే ల్యాండ్స్కేప్స్ అనేక వర్ణించబడుతున్నాయి. ఇక్కడ భూమిలో రాళ్ళు ఉండాలి, రాళ్ల భూములు ఉండాలి, పంటలు పండించే సారవంతమైన భూములు ఉండాలి, ఏ సారము లేని భూములు ఉండాలి. అన్నీ ఉంటేనే అన్ని రకాల పనులు చేయగలం. అన్నీ పంట పొలాలు అయితే ఇల్లు ఎక్కడ కట్టుకుంటామండి? అంతా మన్నై రాయి లేకపోతే ఇల్లు దేనితో కట్టుకుంటామండి? అందుకే అన్నీ ఉంచుతాడు స్వామి. పువ్వుని సృష్టించాడు, ముళ్ళుని సృష్టించాడు, ఆ విషయం మనం చెప్పుకున్నాం. అందుకే హిరణ్యాయచ ఊషర ప్రదేశాల్లో ఉండేవాడు. ప్రపత్యాయచ ప్రపత్యాయచ అంటే గొప్ప మార్గములు ఎందు ఉన్నవాడు. పథము అంటే మార్గం అన్నాం, ప్రపథము అంటే గొప్ప మార్గం. గొప్ప మార్గం అంటే ఏమిటి? మహాత్ములు ఏది ఆచరించి చూపించారో ఆ ధర్మ మార్గములకే గొప్ప మార్గములు అని పేరు. అలాంటి రూపములు ఉన్నవాడని. అలాగే ప్రపచ్చాయచ అంటే బాగా 10 మంది వెళ్ళి వచ్చేటటువంటి త్రోవలని ప్రపచ్చాయచ అంటారు. ఎక్కడైనా మనం ఒక అడవిలోకి వెళితే తోవ తప్పిపోతామనుకోండి, అప్పుడు ఎటు వెళ్ళాలో తెలియకపోతే ఒక తోవ అక్కడ కనిపిస్తుంది మనకి. ఇదిగో తోవ కనిపించింది. అది కూడా అందరూ వెళ్ళి వచ్చినట్లుగా ఈ తోవ కనిపిస్తుంది. ఎందుకంటే మనిషి అడుగేస్తే గడ్డి కూడా మొలవదు అక్కడ, అవును కదా? అలా అందరూ నడిచి వెళ్ళడం వల్ల అక్కడ ఒక తోవ కనిపించింది. 10 మంది గమనాగమనాల వల్ల ఏర్పడినటువంటి ఆ తోవను చూడగానే అప్పుడు మనకు ధైర్యం వస్తుంది, అమ్మయ్యా అని. అది మనకి దారి చూపిస్తున్నది. అందుకు ఆ ప్రపత్యంగా మనకి దిక్కు కానరాని అడవిలో కూడా ఆయన ఒక తోవ చూపించుతాడు. ప్రపచ్చాయచ అని చెప్పి నమః కింశిలాయచ, దీన్ని కింశిలాయచ అని చెప్పారు. కింశిచ కింశిలాయ అంటే శిలలతో కుత్సితములైన శిలలతో కూడిన మార్గముల యందు ఉండేవాడు. అంటే రాళ్ల మార్గాల్లో ఉండేవాడు. రాళ్ల మార్గములు కూడా ఆయనవే. కింశిలాయ కిమ్ అంటే యామాత్రము అని కూడా అర్థం. కింశిలాయ చిన్న చిన్న రాళ్ల యందు కూడా ఆయన ఉన్నాడు. అలాగే రాళ్లతో ఏర్పడిన మార్గములందు కూడా ఆయనే ఉన్నాడు. ఇలా ఏర్పరిచినటువంటి వాడు. ఆ రాళ్ళు ఉండడం వల్ల కొన్ని చక్కగా అడుగులు వేసుకుంటూ వెళతాయట. ఆ జంతువులకు ఆ రాళ్ళు అవసరం. ఎన్ని ఏర్పాటు చేస్తున్నాడండి. మనం అనుకుంటాం ప్రకృతి మన కోసం మాత్రమే అని, కానీ ముఖ్యంగా చెప్తూనే ఆయన యొక్క సుందరమూర్తిని వెంటనే చూపిస్తుంది. లేకపోతే మన ప్రకృతిలో పరమేశ్వరుడు ఉన్నాడు నిర్గుణంగా వెళ్ళిపోవడమే కాకుండా అక్కడొక్కసారి ఆ సగుణ సుందరాకృతిని కూడా తలంచుకోవాలి గనక నమః కపర్దినేచ పులస్తయేచ అని వర్ణించింది. అంతేకాదు ఈ చదునైన చోట్లు మనం ఏర్పాటు చేసుకుని ఇల్లు మొదలైనవి ఏర్పాటు చేస్తే ఆ ఇంటికి కావలసినటువంటివన్నీ సమకూర్చుకుంటాం. మనం ఎన్నెన్ని సమకూర్చుకున్నామో అన్నీ ఆయన వల్లనే సమకూర్చుకున్నాం. వాటన్నిటి ఎందు ఆయన ఉన్నాడు అని స్పృహ అనుకుంటే అవన్నీ మనల్ని రక్షిస్తాయి. అది చెప్తున్నాడు. నమో గోష్ఠ్యాయచ గృహ్యాయచ. గోష్ఠము అంటే ఆవుల శాలలు. ఇల్లు అనగానే ఒకప్పుడు ఆవుల శాల తప్పకుండా ఉండేది. ఇప్పుడు పాపం ఆవులు వెతుక్కోవలసిన దుస్థితిలో ఉన్నాం మనం. ఆఖరికి ఇప్పుడు తరం వాళ్ళకి పాలు ఎక్కడొస్తాయంటే ప్యాకెట్లోంచి అని చెప్తారు వాళ్ళు. ఆ స్థితికి మనం వెళ్ళిపోయాం. గోవులు అనే జాతిని మనం మర్చిపోతున్నాం. కానీ పరమేశ్వరుడు గోశాలల యందు ఉంటాడట. ఆయనకి చాలా ఇష్టమైన చోట్లవి. గోష్ఠ్యాయచ గోవుల శాల యందు ఉండేవాడు రుద్రుడు. ఆయన కానీ గోష్ఠమునందు ఉన్నాడు అని మనం తలంచుకుంటే ఆవులకి రక్షణ, ఇది విశేషం. ఆ ఆవులకు కూడా రక్షణ కావాలి. వ్యాధులు మొదలైన వాటి నుంచి అవి బాధపడకుండా రక్షించాలి అంటే గోష్ఠములందుండే పరమేశ్వరుని రక్షించాలి. అలాగే ఆ గోష్ఠములందు ఉండవలసినటువంటి సమస్తములైన సదుపాయములు కూడా సమకూర్చాలి. ఆవును ఎలా ఉంచాలి, గోష్ఠములు ఎలా ఉంచాలో కూడా మనకు శాస్త్రం చెప్తున్నది. కొందరు ఆవులు పెంచే చోట్లు చూస్తాం మనం, మరి దుర్భరంగా ఉంటాయి, అలా ఉంచితే పాపంట. చాలా శుభ్రంగా ఉంచాలి గోవుల యొక్క శాలని. యజమానే గోశాల శుభ్రం చేస్తే అంతకు మించిన భాగ్యం మరొకట్లేదు రండి. దాన్ని శుభ్రం చేసి చక్కగా ఆవు దేనికి కడతారో ఆ కొయ్య కూడా దేవతాస్థానం, అది విశేషం. దానికి పసుపు కుంకాలు పెట్టాలట. అంతేకాదు శుభ్రమైన ఆ స్థలంలో ఈశాన్యాది దిక్కులు ఎందు ఈశాన్యము లేదా తూర్పు ఉత్తరాల్లో ఎక్కడో ఒక దగ్గర దీపాన్ని వెలిగించి దానికి నివేదన చేస్తే ఆ గోవులు ఎందుండే దేవతలందరూ సంతోషిస్తారట. అలా పూర్వం చూసుకునే వారు గోష్ఠములను. అందుకే ఇల్లు ఇంటికన్నా ముందు ఏం చెప్తున్నాడు, గృహ్యాయిచ ముందు గోష్ఠ్యాయిచ చెప్తున్నాడు, అది విశేషం. నీ ఇంటికన్నా ముఖ్యం గోశాల. అందుకే గోష్ఠ్యాయచ గృహ్యాయచ గోవుల శాల యందు ఉండేవాడు ఆయన, గృహముల యందు ఉండేవాడు. ప్రతి గృహంలో రుద్రుడు ఉంటాడు. అందుకు ఆ రుద్రుని ప్రసన్నం చేసుకోవడానికి ఆ గృహంలో సదాచారం, అదేవిధంగా ఈశ్వరార్చన మొదలైనవి పాటిస్తే అందులో ఉన్న రుద్రుడు ఘోరంగా కాకుండా అఘోరంగా ఉండి శాంతిని కలిగిస్తాడు. అందుకే ఇల్లంటూ ఉంటే శివార్చన అంటూ ఉండాలి అన్నారు. మనకు పూర్వకాలంలో కొన్ని శ్లోకాల్లో కూడా చెప్పారు ఏమనంటే, ఎలాంటి ఇల్లు ఇల్లయ్యా అంటే అనుకూలవతి, ప్రియవాదిని, వశ్యాయన భార్య, మాట వినే పిల్లలు, పాడి పంటలకు లోటు లేని లక్షణం, నిత్యం శివార్చన జరిగేది, ఇదయ్యా ఇల్లు అని నిర్వచించారు పూర్వం. ఇల్లు అంటే ఇదిట. అలాంటి ఇల్లు ఎన్నున్నాయో చూడండి. ఇంటికి వెళ్ళాలంటేనే పాపం యజమానికి భయం, ఆవిడ ఎలా పలకరిస్తుందో అనే స్థితి ఉండకూడదు. ఇంట్లో ముఖం మీదకు నవ్వు లేకుండా అలా ఉండకుండా ప్రియవాదినీచ అయిన భార్య ఉండాలి. అలాగే చెప్పారులే అని వెనక్కి తిరిగి వెళ్ళిపోయే కొడుకులే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు మనకు. అలా కాకుండా వశ్యాహ పుత్రాహ, తల్లిదండ్రుల మాట విని అణకవ కలిగినటువంటి పుత్రులు, దానికి తోడు శివారాధన, ఇవన్నీ అవిధి ఉంటాయో అదే ఇల్లు అని చెప్పారు. అయితే ఇవన్నీ కుదరకపోయినా శివారాధన ఒక్కడ కుదుర్చుకుంటే అవన్నీ కుదురుతాయి. గృహ్యాయచ అది విశేషం. అదయ్యా ఇల్లు అంటే భారతీయుల గృహం అంటే భారతీయుల ఇళ్ళు. సుఖాలు అనుభవించడానికి వాళ్ళు సృష్టించుకున్న కొంపలు కావాలి, అవి సదనములు, యజ్ఞ సదనములు, ఈశ్వరారాధన చేసే చోట్లు. అలాంటి గృహములు ఎందున్నవాడు అని అర్థం. పరమేశ్వరుడు గృహాల్లో లేకపోతే ఆ గృహాల్లో అశాంతి రూపమైన ఘోరమే ఉంటుంది. అందుకే ప్రతి గృహాలలో అంతర్యామిగా ఆయన ఉన్నాడు. ఆ ఉన్నవాణ్ణి గ్రహించడమే ఆరాధన అంటే గృహ్యాయచ. అంతేకాదు తల్ప్యాయచ గేహ్యాయచ అన్నారు. తల్పముల యందు అంతర్యామిగా ఉన్నవాడు అన్నాడు. నీ ఇంట్లోనే కాదయ్యా, నువ్వు వేసుకునే బొంతలలో, పరుపుల్లో, పక్కల్లో, మంచాల్లో కూడా ఉన్న రుద్రుడికి నమస్కారం అన్నాడు. ఇదేమిటండి ఇలా వర్ణిస్తున్నారు అంటే, అక్కడ శివుడు కానీ లేకపోతే ఆ పడుకున్న మంచం పరుపు కింద ఏ పాము వస్తే ఎవడు చూసుకుంటాడండి. అంతా పడుకుంటే కొన్ని పరుపులు ఉంటాయి మనకి, స్పాంజ్ అయితే తలనొప్పి వచ్చేస్తుంది కొందరికి, కొందరికి అయితే బూరుగు పరుపులు, కొందరికి ఏ నల్లో కుడుతుంది లోపల నుంచి, ఏ డస్ట్ బగ్సో ఉంటాయి, ఎవడికేం తెలుసు. అందుకు తల్పములు ఎందు కూడా ఘోరాఘోర తత్వాలు ఉన్నాయి. అందుకే సృష్టిలో బాధించేది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు, రక్షించేది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ బాధించేది రక్షించేది ఎక్కడి నుంచి వస్తుందో ఆయనకి తెలుసు, ఆయన శక్తులు. అందుకే ప్రతి చోట రుద్రుడు ఘోరాఘోర రూపాలతో ఉన్నాడని తెలుసుకున్నప్పుడు నువ్వు మంచంపై పరుపు పరచేటప్పుడు శివ అనుకుంటావు, పడుకునేటప్పుడు శివ అనుకుంటావు, తిరిగి ఆ పరుపు మడిచేటప్పుడు శివ అనుకుంటావు. అప్పుడు నీ పడక శివం, నువ్వు లేవడం శివం, నీ బ్రతుకు శివం. అందుకే తల్ప్యాయచ అన్నాడు. తల్పములు యందు కూడా అంతర్యామి అయి ఉన్నాడు శివుడు. అంతేకాదు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, మామూలు ఇల్లు కొందరు కట్టుకుంటే గేహ్యాయచ పెద్ద పెద్ద మేడలు కొందరు కట్టుకుంటారు. నువ్వు ఎన్ని అంతస్తులు కట్టుకున్నా అన్ని అంతస్తుల్లో నీ రుద్రుడు ఉన్నాడు, కుటీరముల్లో ఉన్నది ఆయనే, పెద్ద పెద్ద మేడల యందు ఉన్నవాడు కూడా ఆయనే. ఇలా వివరిస్తూ ఆ పరమేశ్వరుడు కాఠ్యాయచ ఇక్కడి నుంచి అనేక రకములైన మార్గములు కూడా వివరిస్తున్నారు. అలాగే జలముల యొక్క స్వరూపాన్ని కూడా చెప్తున్నారు. పరమేశ్వరుడు బహుమార్గములు ఎందున్నాడు, రాళ్ల మార్గాలు, నీటి మార్గాలు, అన్ని మార్గములు ఆయనే. కొన్ని మార్గాలేమో కాలిబాటకు సరిపోయేవి, అవి చెప్పుకున్నాం మనం. కొన్ని మార్గాలు రథాదులు వెళ్ళడానికి, కొన్ని మార్గాలు కొన్ని గుంపులు ప్రయాణించడానికి, కొన్ని రాళ్ల మార్గాలు, కొన్ని బురద మార్గాలు, కొన్ని ఇసుక మార్గాలు, ఇన్ని రకాల మార్గాలు ఉన్నాయండి. అందుకే పథీనాం పతే నమః నమస్కరించుకున్నాం. ప్రతి మార్గంలో పరమేశ్వరుడు ఉన్నాడని తెలుసుకుంటే మలపు మలపులలోన మలసి నా తోడున్న మలపట్టి దొర నాదు మన్నీడవు అంట. ప్రతి మలుపులో పరమేశ్వరుడున్నాడు అని తెలుసుకునేవాడికి వాడు కొండలెక్కినా, నేలపై నడిచినా, నదుల మార్గాల్లో నడిచినా ఈశ్వర రక్ష వాడికి ఉంటుంది. అది మనకు తెలియజేస్తున్నాడు ఈ మహర్షి. కాఠ్యాయచ అంటే కంటకాలతో కూడుకునేటటువంటి కష్టంతో వెళ్ళవలసిన ప్రదేశముల్లో ఉన్న రుద్రునికి నమస్కారము. అంటే ముళ్ళబాటల్లో ఉండేవాడు. అయ్యా, అలాంటి చోట ఆయన ఉండాలా అంటే ఉండాలి. ఆ ముళ్ళు నేను దాటి నేను వెళ్ళలేనండి, ముళ్ళ కంపలు దాటి వెళ్ళలేనంటే ముళ్ళే లేకపోతే మనం కంచెలు ఎలా వేసుకుంటామండి? ముళ్ళ కంచెలు వేసుకుంటున్నామా లేదా? ఎందుకు? కొందరు రాకూడదని అని. అలాగే నువ్వు వెళ్ళకూడదని ఆయన కొన్ని చోట్ల ముళ్ళు పెట్టేశాడు ఆయన. అలాగే కొన్నిటికి రక్షాస్థానాలుగా ముళ్ళు పెట్టాడు కొన్ని చెట్లకి. ఆ చెట్లకు రక్షట, ఆ ముళ్ళు చెట్టునేమి చేయట్లే కానీ అది దానికి రక్ష అయి ఉన్నది. ఇలాగే కంట కాదులను కూడా ఏర్పరిచినటువంటి ఆ పరమేశ్వరుడు ఎంత ప్లాండ్గా ఎంత పద్ధతిగా ప్రకృతిని నిర్వహిస్తున్నాడో చూడండి. అదేవిధంగా గహ్వరేష్ఠాయచ అంటే నిమ్నము ఉన్నతము ఆయన పర్వత గుహలలో ఉండేటటువంటి వాడు, గుహలలో సంచరించే పరమేశ్వరుడు. ఆ పర్వత వ్యవస్థ ఎంత గొప్పదో.
1: ఓం నమః శివాయ. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
2: Siva Siveti Siveti Siveti Va Bhava Bhaveti Bhaveti Bhaveti Va హరా హరేతి హరేతి హరేతి వా భజ మన శివమేవ నిరంతరం భజ మన శివమేవ నిరంతరం సకల భువన భూత భావనాభ్యాం జనన వినాశ విహీన విగ్రహాభ్యాం నరవర యువతీ వపుర్ధరాభ్యాం సతతమహం ప్రణతోస్మి శంకరాభ్యాం. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.
0: శ్రీ గురుభ్యో నమః. శివమయమైన సభా సదస్సుకు నమస్సులు. శివుని కారుణ్యం, శివుని యొక్క అనుగ్రహం భక్తుల పట్ల ఎలా వర్షించిందో చెప్పేటటువంటి గాథలే శివలీలామృత తరంగాలు. గురించి మనకి మరొక దివ్యమైన గ్రంథంలోకి ప్రవేశించి చెప్పబోతున్నాం. అది ఏమిటి అంటే, ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రముల్ సూచే తానే విద్యాభ్యసనంబొనర్చకరి చెంచే మంత్రమూహించే బోధావిర్భూత నినాదముల్ చదువులయ్యా కావు నీ పాద సంసేవాశక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా అని దుర్జటి మహాకవి చెప్పారే. ఇక్కడ స్వామి కారుణ్యం లీలా చెప్పేటటువంటి రూపాలు ఎన్నో ఉన్నాయి, పేర్లు ఎన్నో ఉన్నాయి. అందులో శ్రీకాళహస్తీశ్వరుడు ఒకడు. ఆ పేరు వింటే చాలు మనకి, ఎంత ధైర్యం వస్తుందంటే భగవంతుడు నీకు ఎంత శక్తినిచ్చాడయ్యా, మంచి శరీరాన్ని ఇచ్చాడు, ఆలోచించే బుద్ధినిచ్చాడు, బాగగలిగే నోటినిచ్చాడు. అలాంటి నోటితో ఆయన పేరని, అలాంటి శరీరంతో ఆయన ఆర్చించి, అలాంటి బుద్ధితో ఆయన ధ్యానించి తరించకుండా ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ కాలం గడుపుతున్నావా అంటే ఏం చేస్తామండి, అంత గొప్పవాళ్ళం మేం కాదండి అంటే కనీసం పురుగు కన్నా గొప్పవాడివే కదా అని ప్రశ్నిస్తే ఆ ఒప్పుకుంటానండి అని. ఆ పురుగు కూడా నన్ను సేవించి తరించింది అంటాడు శివుడు. విశేషం అది, పురుగు సైతం శివుణ్ణి సేవించి తరించింది. అందుకే మనం ఈరోజు ప్రథమ శ్లోకంలో నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం చే హృదయమిహ కిం తేన వపుషా అనే శ్లోకాన్ని ప్రస్తావించుకోవడానికి కారణం ఇది. ఎక్కడ దేవతల నుంచి ఎక్కడ దాకా వచ్చామో చూడండి, పురుగు వరకు అనమాట. ఇన్ని లోకాలు తిరిగి తిరిగి తిరిగి ఇప్పుడు మన కాళహస్తీశ్వర స్వామి చరణ సన్నిధిలో కూర్చోబోతున్నాం.
3: కీటకం కూడా మోక్షం పొందింది అంటే హృదయం ముఖ్యం గాని శరీరం కాదు. ఆ శరీరంలో ఉన్న హృదయంలో ఉన్న జీవుడు ఎన్ని జన్మల తపస్సంస్కారములు పుంజీభూతం చేసుకుంటే భగవంతుని ఆరాధించగలడు అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి మనం. అందుకోసమే మనకి ఎన్ని గ్రంథాలు ఎన్నున్నప్పటికీ కూడా ధూర్జటి రచించినటువంటి శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యము, కాళహస్తీశ్వర శతకము అని రెండు రత్నాలను ఇచ్చాడు మనకి. అవి పట్టుకున్నా చాలు మనం తరించిపోగలం. అందులోంచి శివత్వ విభూతి ఎంత ప్రసరిస్తుంది అంటే ఆ కావ్యాలు పుట్టినటువంటి తెలుగు భాషలో పుట్టడం మన అదృష్టం. ఒక్క మాటలో చెప్పాలి. అందుకే విశ్వనాథ వారు అంటారు, మిగిలిన వారి కవిత్వము మనల్ని చదివించి హృదయమును ఒక పాటునకు తెచ్చును అన్నారు. ఒక పాటునకు తెచ్చును అంటే ఒక అనుభూతినిస్తుందిట. మిగిలిన వాళ్ళ కవిత్వం చదివితే ఒక అనుభూతినిస్తుందిట. కానీ ధూర్జటి కవిత్వం అలా కాదుట. మనస్సుని రంజింపజేసి హృదయమునకు పాటునకు తెచ్చి దూరాన శివుడు కనిపించినట్లు చేయును అని చెప్పాడు. శివుడు కనిపించేలా చేస్తుంది ధూర్జటి కవిత్వం. చివరికి అంటాడు, ఈ ధూర్జటి రచించినటువంటి ఈ సాలె పురుగు, పాము, ఏనుగు, తిన్నడు, నత్కీరుడు వీళ్ళి కథలు చదివి ఆనందించని తెలుగువాని జన్మ ఇందులకు వాడు తెలుగువాడు అనుకుని ప్రయోజనం ఏమిటి అని చెప్పాడు అనమాట. కనుక మనం తెలుగు వాళ్ళం అనే దాన్ని సార్థకం చేసుకోవాలంటే తెలుగు దేవర శ్రీకాళహస్తీశ్వర స్వామిని ఒక్కసారి స్మరించుకుందాం. జగదీశ్వరుడే కానీ మనవాడు అనుకుంటే ఉండే ఆనందం ఒకటి. అందులో మన భాష ఉందే త్రిలింగ భాష కదా, మన భాషలోనే త్రిలింగాలు ఉన్నాయి. శివలింగాలనే హద్దులుగా పెట్టుకున్న గొప్ప రాష్ట్రం మనది. శ్రీశైల మల్లికార్జున స్వామి, కాళహస్తీశ్వర స్వామి, ద్రాక్షారామ భీమేశ్వర స్వామి, కాళేశ్వర స్వామి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి, ఎన్ని ఎన్ని పంచారామాలతో కొలువైన అమరేశ్వర స్వామి, కుక్కుటేశ్వర స్వామి, క్షీరారామేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి, ఎన్ని పేర్లు ఎన్ని పేర్లు స్వామికి. ఎక్కడ చూసినా కనిపిస్తుంది శివ విభూతి దేశంలో. అందులో ప్రత్యేకించి ఆంధ్రుల ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి ఆ శివుడు శ్రీకాళహస్తీశ్వరుడు అని చెప్పుకుంటాం. ఈ శ్రీకాళహస్తీశ్వరుని పైన అత్యద్భుతమైన భావన చేస్తూ ఈయన రచించారు ధూర్జటి గారు. ధూర్జటి గారు ఏమిటి, తెలుగులో కవులందరూ కూడా ఎవరెవరు శివుడిని ఎలా ఎలా స్తుతించారో చూస్తే మనకు చాలా ఆనందం కలుగుతుంది. మన వాళ్ళైన వాళ్ళు ఆయన్ని ఎలా స్తోత్రం చేశారు. నన్నయ్య గారైతే త్రిధాభిన్నోస్మ్యహం లోకే అని శివుడు చెప్పిన మాటకి మొదటి శ్లోకంలోనే ఆయన చూపించారు. త్రిధాభిన్నాస్మ్యహం లోకే అంటే ఒక్క నేనే మూడయ్యాను అన్నట్టు శివుడు. అంటే నేనే సృష్టికర్తగా అలాగే రక్షకుడిగా హర్తగా బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకుణ్ణి అన్నట్టు. ఆ మూడింటినీ కలిపి శ్రీవాణి గిరిజాశ్చిరాయ దదతో అన్నారు నన్నయ్య గారు. ప్రత్యేకించి అరణ్య పర్వంలో అయితే అర్జునుడి చేత శివునికి చాలా అత్యద్భుతమైన దండకం రచింపజేశారు. నిన్న మొన్నటి వరకు కూడా మన దేశంలో సామాన్య జనులకు కూడా ఆ దండకం నోటుకొచ్చేది. శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాను సంహారకారి పురారి మురారి ప్రియ అని ప్రసిద్ధమైనటువంటి శివదండకం. అలాగే నన్నయ్య గారు చేస్తే ఇక తిక్కన గారు హరిహరులు ఇద్దరూ ఒక్కటే అని చెప్పేశారు. ఇంకా ఆయన మొదట వస్తూనే విష్ణు రూపాయ నమ శివాయ అని కొల్చెడి వైదిక ఛాయిత కిచ్చమిచ్చు పరతత్వము గొల్తు నభీష్ట సిద్ధికిన్ అని వేద ప్రతిపాద్యమైన విష్ణు రూపాయ నమ శివాయ అనే మహామంత్రాన్ని ప్రతిపాదించారు. ఇక ఎర్రన్ గారు ఉన్నారా, ఆయన ప్రబంధ పరమేశ్వరుడు, నిత్య శివార్చన పరాయణుడు, శంభుదాసుడు. ఆయన పేరే శంభుదాసుడు, జన్మతః శైవుడు. కానీ ఆయనకి వాళ్ళ తాతగారు స్వప్నంలో కనబడి మన అభీష్టదైవమైన అహోబల నరసింహస్వామి మీద గ్రంథం రాయవయ్యా అంటే నృసింహ పురాణం అనే గ్రంథాన్ని రచించాడు. అది కాక మహాభారతంలో శేషభాగాన్ని పూరించినటువంటి వాడు ఆయన. ఇక వెంటనే మనకు గుర్తొచ్చేవాడు పోతన గారు కదా. పోతన గారంటే విష్ణు భక్తులు ఒళ్ళు మరచి పరవశించిపోయేటువంటి అపూర్వమైన విష్ణు కథను అందించాడు. ఒక్క పోతన భాగవతం ఆంధ్రజాతిని ఎంత కదిలించింది, ఎంత రస ప్రవాహంలో ముంచెత్తింది, మందార మకరంద మాధుర్యంలో తేలించింది అనేది ఇప్పటికీ మనకు అనుభవమే. అక్షరాలు రానివాడు కూడా పోతన కవిత్వం చదువుకుని ఆనందిస్తూ ఉంటాడు. అందుకే పోతన్న తెలుగుల పుణ్యపేటి అన్నారు. తెలుగు వాళ్ళ పుణ్యాల పెట్టెట పోతన గారు. అంత గొప్ప తేరు పద్యాలు ఇచ్చాడు ఆయన. అంత మహాకృష్ణ భక్తిని పరవశింపజేసిన ఆ పోతన గారు భాగీరథి తీరంలో, ఇది భాగవత అవతారం అవతారికలో కనబడుతుంది మనకి, ప్రథమంలోనే కనబడుతుంది. భాగీరథి తీరంలో ఒక గ్రహణ సమయంలో జపం చేసుకుంటూ ఉన్నారట. ఏమిటి అంటే ఆయనే రాసుకున్నాడు, పంచాక్షరీ జపం చేసుకుంటున్నట్ట. పంచాక్షరీ జపం చేసుకుంటూ ఉంటే ఆయనకు ఎవరు కనబడ్డారు అంటే, మెరుగు చెంగటనుండ మేఘంబు కైవడి ఉవిధ చెంగటనుండ ఒప్పువాడు ఆయన రామచంద్రమూర్తి కనబడ్డట. ఆయన జపం చేస్తున్నది శివుణ్ణి, కనిపించింది రాముడు, వ్రాయమన్నది కృష్ణ కథ. సరే అప్పుడు అన్నాడు, పలికెడిది భాగవతమట పలికించడి వాడు రామభద్రుండట, నీ పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాధ పలుకగనేలా అని అన్నారు ఆయన. అక్కడితో ఊరుకోలేదు, ప్రారంభ శ్లోకం ఆయన శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్ శ్రీ కైవల్య పదంబు చేరుటకునై అని కృష్ణ పరమాత్మ నమస్కరించి వెంటనే అంటాడు, వాలిన భక్తి మృక్యదా, వాలిన భక్తి మృక్యద, ఎవరికి మృక్కుతానంటే అవారిత తాండవ కేళికిన్ దయాశాలికి సూలికిన్ శిఖరి జాముక పద్మమయూకమాలికిన్ బాల శశాంక మౌలికి కపాలికి మన్మత గర్వ పర్వతోన్మూలికి నారదాదిముని ముఖ్య మనస్సర శీరుహాళికిన్. వాలిన భక్తి మృక్యదను అవారిత తాండవ కేళికిన్ దయాశాలికి సూలికిన్. నిరంతరం తాండవం చేస్తే దయామయుడైనటువంటి శూలధారి అయినటువంటి శివునికి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఆ శివుడు బాలశశాంకమౌళి, చంద్రలేఖను ధరించినటువంటి వాడు, కపాలి, కపాలము చేబూనినటువంటి వాడు, మన్మథ గర్వ పర్వతోన్మౌళి, మన్మథుడి యొక్క గర్వ పర్వతాన్ని నశింపజేసినటువంటి వాడు, నారదాది ముని ముఖ్య మనస్సరసి రుహాళికిన్, నారదాది మునుల యొక్క హృదయ కమలాలలో నిరంతరం సంచరించే పరమాత్మ అయిన శివునికి నమస్కరిస్తున్నాను అని నమస్కరించి భాగవత రచన చేశాడు. కృష్ణ భక్తులకు అమృతప్రాయమైనటువంటి భాగవతాన్ని రచించిన అతడు శివునికి ఎంత వినయంగా నమస్కరించడమే కాక భాగవతంలో ప్రవేశిస్తే చతుర్థ స్కందంలో దక్షయజ్ఞ ఘట్టంలో శివుని యొక్క వైభవాన్ని ఎంత చక్కగా చెప్తాడు ఆయన. భాగవతాన్ని సమగ్రంగా చూడాలి, భారతాన్ని సమగ్రంగా చూడాలి, సమగ్రంగా మన గ్రంథాల్ని పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు, చూస్తే చాలు అభేదం కొట్టవచ్చినట్లు ప్రతి గ్రంథం మనకు చెప్తుంది. అక్కడ దక్షిణామూర్తి స్వరూపం చతుర్థ స్కందంలో చాలా విశిష్టంగా చెప్పబడుతుంది. అక్కడ బ్రహ్మాదులు చేసిన స్తోత్రం ఉంది దక్షిణామూర్తికి, అది చూస్తే శివపారమ్యం మనకు చాలా విశిష్టంగా కనబడుతుంది. అటు నుంచి క్రమంగా దశమస్కంధంలోకి వెళితే కృష్ణ కథలో ఆ కృష్ణుణ్ణి ఎంత అందంగా చూపిస్తాడంటే ఆ సౌందర్యమే వేరు. ఆ సౌందర్యంలో స్వామి యొక్క బాలకృష్ణుడు కాస్త ఆయనకి బాల శివుడుగా కనబడతాడు. అది ఎలాగో అంటే, తనువున అంటిన ధరణీపరాగంబు పూసిన నిర్భూతి పూతగాగ ముందట వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడి కాని తునుకగాగ పాల భాగంబుపై బరగు కావిరి బొట్టు కాముని గెల్చిన కన్నుగాగ కంఠమాలికలోని ఘన నీల రత్నంబు కమనీయమగు మెడకప్పుగాగ హరవల్లులు నగ హరవల్లులు కాగ బాలులీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పే శివునకు తనకును వేరులేమి తెలుప వెలయునట్లు. ఇది పోతన గారు రచించినటువంటి బాలకృష్ణ స్తోత్రం. ఎంత అందంగా భావించారో చూడండి ఇక్కడ, తనువున అంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా. ఆ కృష్ణుడు వ్రేపల్లలో ఒక చోట తిన్నగాలేడు ఆయన, అటు ఇటు తిరుగుతూ అల్లరి పెడుతూ వ్రేపల్లంతా కలయి తిరిగాడు. ఎందుకంటే వ్రేపల్లలో ఉన్న గరిక పోచకు కూడా మోక్షం ఇవ్వడానికి వచ్చినటువంటి వాడు ఆ పరమాత్మ. అందుకోసం అక్కడ ధూళి కణాల్లో కూడా తిరిగి ఆడుకున్నాడు ఆయన. అప్పుడు ఆ గోధూళంతా నన్ను అంటుకుంది ఒంటికి. తనువున అంటిన ధరణీపరాగంబు, ఆ గోధూళి ఎలా ఉన్నదంటే ఒళ్ళంతా బూడిది పూసుకున్నట్లుగా ఉంది. ఇక ముందట వెలుగొందు ముక్తాలలామంబు, ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. వాళ్ళ అమ్మ ఆ కృష్ణ పరమాత్మకి ఆ జులపాల జుట్టుకి జడవేసి చక్కగా ఒక ముత్యాల దండని పెట్టిందిట ఆ జడలో. ఆ ముత్యాల దండ ఎలా ఉందంటే, తొగల సంగడి కాని తునుకగాగా. ఎంత చక్కటి మాట చూసారా, తొగలు అంటే కలువలు, సంగడి అంటే మిత్రుడు, తొగల సంగడి కాడు అంటే కలువల మిత్రుడు అంటే చందమామ, తునుక అంటే ముక్క అని అర్థం. తొగల సంగడి కాని తునుక అంటే చందమామ ముక్క అంటే చంద్రలేఖ అనమాట. దాన్ని ఎంత తీయని తెలుగు పద్యంలో చెప్పాడో చూసారా, ఇందులో ఒక్క సంస్కృత శబ్దం లేదు. చంద్రలేఖ అనేది సంస్కృతం, కానీ తొగల సంగడి కాని తునుక అన్న మాత్రం తెలుగు మాట. మనకు తెలుగు ఏదో సంస్కృతం ఏదో కూడా తెలియని పరిస్థితికి వచ్చేసేయండి, బాధే లేదు. తొగల సంగడి కాని తునుకగాగా, ఎంత తీయగా చెప్తున్నాడు చూడండి. ముందట వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడి కాని తునుకగాగా. ఆ ముత్యాల సరం అమ్మ పెట్టిన ముత్యాల దండ ఎలా ఉన్నది అంటే చంద్రలేఖలా ప్రకాశిస్తున్నదిట. ఇంకా ఆ తల్లి కస్తూరి తిలకం లలాట ఫలికే, ఎర్రని కస్తూరి తిలకాన్ని పెట్టిందిట ఆ నుదుటి మీద. అది ఎలా ఉన్నది అంటే పాలభాగంబుపై పరగు కావిరి బొట్టు కాముని గెలిచిన కన్నుగాగా, మన్మధుడిని దహనం చేసిన పాలనేత్రంలా ప్రకాశిస్తుందిట. ఇంకా ఆ అమ్మ చక్కటి హారాన్ని ఒకటి వేసింది మెడలో, ఆ హారం మధ్యలో వేలాడుతూ ఇంద్రనీలమణి ఉందిట. ఆయన ఒక నీలమణి, ఆయన మెడలో ఒక ఇంద్రనీలమణి, అది ప్రకాశిస్తుందిట. అది ఎలా ఉన్నదంటే కంఠమాలికలోని ఘన నీల రత్నము కమనీయమగు మెడకప్పుగాగా, దానితో నీలకంఠుళ్లా కనబడుతున్నట్ట. ఇక బోలుడిని ఆభరణాలు వేసుకున్నాడు, కానీ ఆయన బాలకం ఎలా ఉందంటే రకరకాలుగా తిరుగుతున్నాడు, అవి వేలాడుతున్నాయట ఆభరణాలను అటు ఇటు తిరుగుతున్నాయట. అవన్నీ ఎలా ఉన్నాయంటే హారవల్లులు ఉరగ హారవల్లులు కాగా, హారాలన్నీ పాముల్లో అటు ఇటు తిరుగుతున్నాయట. ఆయన ఎలా కనబడుతున్నాయంటే బాలులీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పే శివునకు తనకును వేరులేమి తెలుప వెలయ్యనట్లు. అంటే పోతన గారి హృదయం కూడా శివకేశవుల పట్ల అంత అభేదాన్ని చూపిస్తుంది. ఇక శ్రీనాథ మహాకవి అయితే చెప్పని అవసరం లేదు. ఆయన ఈశ్వరార్చన కళాశీలుడు, బ్రహ్మజ్ఞాన కళానిధి, షట్కాల శివపూజా ధురంధరుడు అయినప్పటికీ కూడా శివకేశవ అభేదం పండినటువంటి వాడు. అందుకే కాశీఖండంలో ఆయన యముడు చెప్పినటువంటి శివకేశవ అష్టోత్తర శతనామాలు వ్యాఖ్యానం ఉంటుంది. అందులో గోవింద భూతేశ గోప గంగాధర చాణూర మర్దన చండికేశ కంస ప్రణాసన అని వస్తుంది. అందులో విశేషం ఏమిటంటే గోవింద మాధవ ముకుంద హరే మురారే శంభో శివేశ శశిశేఖర శూలపాణే అని మూలంలో ఉంటుంది. మూల గ్రంథంలో ఇది వాక్యం, గోవింద మాధవ ముకుంద హరే మురారే శంభో శివ ఈశ శశిశేఖర శూలపాణే అని మూలంలో వ్యాసుడు రాశాడు. ఇక్కడ గమనించితే మొదటి పాదంలో అంతా విష్ణునామాలు, రెండవ పాదంలో అంతా శివనామాలు ఉంటాయి. కానీ శ్రీనాథుడు ఇది అనువదించేటప్పుడు ఏం చేశాడంటే ఆ దూరం కూడా ఆయన ఒప్పుకోలేదు శివుడికి కేశవుడికి. ఆయన ఏం చేశారంటే విష్ణునామం వెంటనే శివనామం, శివనామం వెంటనే విష్ణునామాన్ని కూర్చాడు. గోవింద భూతేశ గోప గంగాధర చాణూరమర్దన చండికేశ కంస ప్రణాసన కర్పూర గౌర గోపీపతి అని చెప్తూ ఇలాగా విష్ణునామం శివనామం, శివనామం విష్ణు వెంట వెంటనే పెట్టాడు. అంటే ఆయన ఎంత దగ్గరతనం వాళ్ళిద్దరి మధ్య భావించాడో అర్థం చేసుకోండి. కనుక వివేకం ఉన్నవాడు, నిజమైన పాండిత్యం ఉన్నవాడు, వేదమతం మీద నమ్మకం ఉన్నవాడు, దేశ సౌభాగ్యం కోరుకునేటువంటి వారు ఇటువంటి సమన్వయంతో ఇటువంటి అభేదంతోనే విష్ణుభక్తిని ప్రచారం చేస్తారు, శివభక్తిని ప్రచారం చేస్తారు. అదే చేశారు మన మహాకవులు అందరూ కూడా. అందుకు ఒక్క దూర్జటి గారిని అడ్డం పెట్టుకుని ఈరోజు ఒక్కసారి మన తెలుగు సాహిత్యం అంతా తిరిగి వచ్చాం, ఇది మన భాగ్యం. ఈ రోజుల్లో సాహిత్యం ఏంటి అంటే ఒక్కసారి మనం కోల్పోతున్న మాధుర్యాన్ని తలుచుకున్న గొప్ప విషయమే, లేదా ఆ మాధుర్యం తర్వాత తరాలకు అందజేయవలసిన బాధ్యత తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఒక్కడిది అని గుర్తుపెట్టుకోండి. అక్షరాలు రాయడమే రాని జాతిని తయారు చేస్తున్నామంటే మన సంస్కృతి, మన సంస్కృతి నుంచి మన జాతిని మనమే భ్రష్టం చేస్తున్నామని గ్రహించండి. మా పిల్లవాడికి తెలుగు రాయడం రాదండి, తెలుగు చదవడం రాదండి. వాడు నాలుగు మాట్లాడితే మూడున్నర మాటలు సగం హిందీ సగం ఇంగ్లీషు, ఆ మిగిలిన తెలుగు ఏమో, ఇది పరిస్థితి అండి. అటు ఇంగ్లీష్లో పండితురా అంటే అందులోని శూన్యమే, అది లేదు. ఇటుకీ కాక అటుకీ కాక ఎటుకీ కాక తయారవుతున్న జాతిని మనం ఇప్పుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇది ఎవరికి వారు ఆలోచించి విచారించి విషాదపడి బాగు చేసుకోవాల్సిన విషయం. కానీ ఇలాంటి మహాత్ములు పుట్టిన భాష అని ఇలా ఉంటూ ఉంటే కూచమంచి తిమ్మకవి అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన నీలాసుందరీ పరిణయం అనే గ్రంథాన్ని రచించాడు. ఇది కూడా తేట తెలుగు పద్యాలివి. తేట తెలుగు అంటే ఆయన ఎంత ప్రతిజ్ఞ పెట్టాడంటే ఒక్క సంస్కృత అక్షరాన్ని వాడుకోనని ప్రతిజ్ఞ పెట్టాడు. సంస్కృత అక్షరాలు వాడకుండా తెలుగులో పద్యం చెప్తానన్నాడు ఆయన. ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే ఒకవైపు మన భాషా మాధుర్యం ఉన్నా మరొక వైపు శివలీలే జరుగుతుంది. మీరు గమనించితే విషయం నుంచి ఎప్పుడూ దూరం వెళ్ళడం చేతగాని విద్య. అందువల్ల అక్కడ విషయం నుంచి దూరం వెళ్లకుండానే మన వాళ్ళందరూ శివుణ్ణి ఎలా ఆరాధించారు. ఇప్పుడు నా విషయం ఏమిటి, ఎవరెవరు శివుణ్ణి ఎలా ఆరాధించారో చెప్పడం అనమాట. అందులో విష్ణువు నుంచి చెప్పుకొచ్చి మన కవులు కూడా ఎలా ఆరాధించారో చెప్పుకుంటున్నాం. ఇందులో ఇందులో నీలాసుందరి పరిణయం అనేటువంటిది చాలా ప్రసిద్ధ గ్రంథం. కూచి మంచి తిమ్మ కవి అనేటువంటి అతను, అది కూడా ఎలా రచించాడంటే శివుడు ఆయనకి స్వప్న భూమికలో కనబడ్డాట. కనబడి అంటాడు, నాకు కృష్ణ కథ అంటే చాలా ఇష్టం, నువ్వు కృష్ణ కథని తెలుగు భాషలో రాయని చెప్పాట ఆయన. అంటే శివుడికి తెలుగు అంటే అంత ఇష్టమా అంటే, యదన్నావై మానవాహ తదన్నావై దేవాహ, యద్ భాషావై మానవాహ తద్ భాషావై దేవాహ అన్నారు. మన అన్నం ఏదో భగవంతుడికి అదేట, మన భాష ఏదో ఆయనకే అదే. ఆయన నుంచే భాషలన్నీ వచ్చాయి. అందం లేని భాషను ఆయన ఇస్తాడా? దీని అందమేదో చూపించగలిగేవాడు కవి. ఒక భాషలో ఉన్న అందమేదో చూపించగలిగేవాడు ఆ భాషను ఉపాసించే కవి మాత్రమే చూపించగలడు. ఆ భాషను మాట్లాడేవాడు అందం చెప్పలేడు, భాషను ఉపాసించేవాడు. ఆ ఉపాసించేవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు రాయు అన్నాడు. దానితో ఆయన శివస్తుతి చేస్తూ ప్రారంభిస్తాడు. ఎంత అందంగా రచిస్తాడంటే, సంప్రదాయం ప్రకారం శ్రీకారం ఉండాలి మొదట. అందుకోసం అంత కావ్యంలో మొదట రాసిన శ్రీకారం మాత్రమే సంస్కృతం, మిగిలిందంతా తెలుగే. శ్రీ అనే శబ్దం సంస్కృత శబ్దం. శ్రీలకు తాన కంబగుచు చిన్నలరారెడి వెండి కొండపై మేలిక డానిడాల్ హొయలు మీరడి జాబిలిరాల మేడలో వేలుపు రేడు నల్వయును వెన్నుడు కొల్వగ మంచుకొండ రాచూలిని కూడి వేడుకల చొక్కెడి లే నెలతాల్పు గొల్చెదన్ అన్నాడైన. ఎంత అందమైన పద్యం చూడండి, శివుణ్ణి వర్ణిస్తున్నాడు. లే నెలతాల్పు కొల్చెదన్, మొత్తం తెలుగు పదాలు. లే నెలతాల్పు, లే అంటే లేత, నెల అంటే చంద్రుడు, లేత చందమామని, తాల్పు అంటే ధరించినటువంటి వాడు అంటే చంద్రశేఖరుడు. లే నెల తాల్పు గొల్చెదన్, ఎక్కడున్నాడయ్య అంటే స్త్రీలకు తానకంబకు చెన్నలరారెడి వెండి కొండపై. స్త్రీలకు అంటే ఐశ్వర్యాలకు, తానకము అంటే నివాస భూమి అయినటువంటి వెండి కొండపై అంటే కైలాసంపై కూర్చున్నట్టు ఆయన. ఎలాగంటే వేలుపు రేడు అంటే ఇంద్రుడు, నల్వయును, నలువ అంటే బ్రహ్మదేవుడు, వెన్నుడు అంటే విష్ణువు, కొల్వగా వీళ్ళందరూ కొలుచుకుంటూ ఉంటే వేలుపు రేడు నల్వయును వెన్నుడు కొల్వగా మంచు కొండ రాచూలిని కూడి. అంత గొప్పగా చెప్పాడు చూడండి, మంచు కొండ రాజు అంటే హిమవంతుడు, ఆయన యొక్క చూలి అంటే సంతానం, హిమవంతుని యొక్క సంతానమైనటువంటి పార్వతీదేవితో కలిసి వేడుకల చొక్కెడు దానితో ఆనందంగా ప్రకాశిస్తున్నటువంటి లే నెల తాల్పు గొల్చదన్ అని చెప్పాడు. ఎంత అందంగా వర్ణించాడు చూడండి. అంతేకాదు చివరికి చెప్తాడు, వెళ్ళి వెళ్ళి ఈ శివునికి అంకితంగా ఇస్తున్నానన్నాడు. ఎలాంటి శివుడికి అంటే, మత్త గిల్లు సత్తు గిత్త తత్తడి నెక్కి మిత్తి మొత్తి సత్తి నత్తి బత్తి బత్తిరిడిన ముత్తి బుత్తులు రెండును ఒత్తి గుత్తగట్టు చుండు రేడు అన్నాడు శివుడి గురించి. ఎంత అందమైన తెలుగు పద్యాలు చూడండి ఇక్కడ. మత్తగిల్లు సత్తు గిత్త తత్తడి నెక్కి, మత్తగిల్లు అంటే బాగా మదించినటువంటి, సత్తు గిత్తట, గిత్త అంటే ఎద్దు అని అర్థం, సత్తువు కలిగిన ఎద్దుట, బాగా మదించి మంచి సత్తువు కలిగినటువంటి గిత్త తత్తడి. తత్తడి అంటే గుర్రం, అంటే వాహనాలన్నిటికీ గుర్రం అనడం మన సంప్రదాయం. ఆ విధంగా గిత్త తత్తడి అంటే ఎద్దు గుర్రాన్నెక్కి, అంటే ఎద్దు వాహనమెక్కి, వృషభ వాహనమెక్కి అని చెప్పడం అనమాట. వృషభానికి విశేషం ఇంత హత్తుకునేలా చెప్పాడు మత్తుగా, గొప్పగా. మత్తగిల్లు సత్తు గిత్త తత్తడి నెక్కి ఇంకేం చేశారంటే, మిత్తి మొత్తి, మిత్తి మొత్తి, మిత్తి అంటే మృత్యువు అని అర్థం. మనకు మృత్యువు అనే సంస్కృత అర్థమైంది, కానీ మిత్తి అనే తెలుగు అర్థం కాలేదు. అంటే మనం సంస్కృతంతో కలిసి ఎలా బ్రతుకుతున్నామో కూడా అర్థం చేసుకోండి విశేషం. ఇప్పుడు ఇలా చెప్పాం కదా అని ఇంకా సంస్కృత వైరంభించుకుని తెలుగు వైపు రావద్దు, అది కాదు, రెండూ కలిసే మనం వెళ్ళాలి. మిత్తి మొత్తి, మిత్తి మొత్తి అంటే మృత్యువుని నశింపజేసి అంటే మృత్యుంజయుడై అనమాట. సత్తి నత్తి, సత్తి నత్తి అంటే, సత్తి అంటే శక్తి అని, అత్తి అంటే హత్తుకొని అని, శక్తిని హత్తుకొని అంటే పార్వతీ సహితుడై అని అర్థం. మిత్తి మొత్తి సత్తి నత్తి బత్తి, బత్తి అంటే భక్తితో, పత్తిరిడినా, పత్తిరిడినా అంటే పత్రిని కాని ఇస్తే అంటే బిల్వదళాలని ఇస్తే, బుత్తిముత్తులు రెండును అంటే భుక్తిని ముక్తిని రెండిటిని కూడా ఒత్తి గుత్తగట్టు చుండు రేడు ప్రేమగా అందించేటువంటి దేవరా అన్నాడు. ఎంత అందంగా చెప్పాడు చూడండి, ఇది శివలీలంటే. అంటే శివుడి యొక్క అనుగ్రహం ఎంత చక్కగా చెప్పాడు, మత్తగిల్లు సత్తు గిత్త తత్తడి నెక్కి మిత్తి మొత్తి సత్తి నత్తి బత్తి పత్తిరిడిన ముత్తి బుత్తులు రెండును ఒత్తి గుత్తగట్టు చుండు రేడు అని ఇంత అందంగా చెప్పాడు ఆయన. ఇలా ఎందరందరు కవులు ఎలా భావన చేశారు. మరో కవి అంటాడు, అసలు శివుడు ఎంత సులభ ప్రసన్నుడంటే చాలా సులభం అయ్యా. నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి పత్తి రిసుమంత ఎవ్వాడు పారవయచు, కమధేనువు వానింటి గాడిపసరము, అల్ల సురసాకి వానింటి మల్లె చెట్టు అని చెప్పాడు. ఎంత గొప్ప పద్యం అంటే ఇది, పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదుట. సాధారణంగా నీళ్లు జల్లడం పారేయడం అనేదానికి పెద్ద పనక్కర్లే. నీళ్లు పొయ్యడానికి వెయ్యడానికి శ్రమపడాలి తప్ప పారేయడానికి వంపేయడానికి బాధపడక్కర్లే. చాలా తేలిగ్గా అని చెప్పడం అనమాట. నీలకంఠుని శిరసుపోయి నీళ్లు జల్లి, ఆ నీలకంఠుడి నెత్తి మీద కాసిన నీళ్లు పోసి, పత్తి రిసుమంతా కాసింత పత్రిని ఎవ్వాడు పారవయచ్చు పడేస్తాడో, కమధేనువు వానింటి గాడిపసరము, వాడింట్లో కామధేనువు వాడి పెరట్లో కట్టేసిన పశువు అయిపోతుందయ్యా అన్నాడు. అల్ల సురసాకి వానింటి మల్లె చెట్టు, ఆ కల్పవృక్షం వాడి పెరట్లో మల్లె చెట్టులో పడి ఉంటుంది. కల్పవృక్షము కామధేనువు వాడింట్లోనే ఉంటాయి, ఏది కావాలంటే అది వస్తుంది అని అంత చక్కగా చెప్పాడు అనమాట. ఇలాగా మన తెలుగు కవులందరూ అంత తీయ తీయగా ఆ అమృత స్వరూపుడైన మృత్యుంజయుని వర్ణించారు. ఇక దుర్జట్ అయితే కరిగిపోయాడు పూర్తిగా కూడా. సర్వం ఆయనే అన్నాడు అంటూ, నిన్ను సేవించిన ఆపదల్పొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసారమోహంబు పైకొనని జ్ఞానము కలిగని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములో శ్రీకాళహస్తీశ్వర అనగలిగినటువంటి మహానిష్ఠుడు ఆయన. ఏమంటున్నాడు చూడండి, నిన్ను సేవించినప్పుడు నాకు ఏదొచ్చినా పర్వాలేదయ్యా, సిద్ధంగా ఉన్నాను. నిన్ను సేవించిన ఆపదలు పొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసారమోహంబు పైకొనని ఏది కలిగినా పర్వాలేదు, నాకు అలంకారాలే అన్నాడు. అంటే భగవంతుణ్ణి ఆరాధించేవాడికి అనుభవాలన్నీ అలంకారాలు అయిపోతాయి. ఎందుకంటే ఈ అలంకారాలుగా వాటిని మలుచుకోగలిగేటువంటి ఆనందానుభవం లోపలుంది గనక, అది శివభక్తి ఆనందానుభవం. ఆ ఆనందానుభవంలో మగ్నుడైపోయాడు ఆయన. మగ్నుడై అంటాడు, నీ పంచన్ పడియుండి నన్ కలిగిన భిక్షాన్నమే చాలు, నిక్షేపం బప్పిన రాజకీటములనే సేవింపగా. స్వామి నీ పంచన పడుంటే భిక్షాన్నం వచ్చినా చాలు, కానీ నిక్షేపాలు వచ్చినా ఆ రాజుల యొక్క గుమ్మాల వెంట ఎక్కి దిగి అవస్థలు పడినయ్యా అని చెప్పాడు. అందుకే అగణిత ఫలదాయక ప్రభుర్మే జగదధికో హృది రాజశేఖరొస్తి అన్న రాజశంకరుడు శివానంద లహరిలో. జగదధికుడైనటువంటి రాజశేఖరుడు నా హృదయంలో ఉండగా నాకు కొదవ ఏముంది అంటారు. అలాంటి రాజశేఖరుడైనటువంటి కాళహస్తీశ్వర స్వామిని దుర్జడు గారు స్తుతిస్తూ మనకు ఆ శివుణ్ణి చూపిస్తారు. అక్షరాలన్నీ శివుని యొక్క ఆకృతులు అని మన యొక్క సంప్రదాయం. అందుకే వ్యాకరణం నేర్చుకునే వాళ్ళు కూడా మాహేశ్వర సూత్రములు అని చెప్పి అక్షర విద్యని శివప్రసాదములుగా శివస్వరూపములుగా భావిస్తూ ఉంటారు. అక్షరలింగాకృతిగా శివుడు ఆరాధింపబడుతూ ఉంటారు. అందుకే ఆదిశంకరులు కూడా అక్షరాలతో ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క పాదం చెప్పున్న సాంబ సదాశివుని స్తోత్రం చేశారు. అథ కథమపి మద్రసనాం త్వద్గుణలేశై విశోధయామి విభో, సాంబ సదాశివ శంభో శంకర శరణం మీ తవ చరణయుగం అని ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క పాదం చెప్పున్న శివ సంకీర్తన చేశారు ఆదిశంకరులు. అలాగే సంగీత ప్రపంచంలో త్యాగరాజస్వామి సంగీతం అనగానే ఆయన గుర్తొస్తారు. అంత పరిపుష్టిగా సంగీత విద్యని తీర్చిదిద్దినటువంటి ఆ మహానుభావుడు, నాద తనుమనిషం శంకరం నమామి మే మనసా శిరస అంటూ నాదతనుడైనటువంటి శివుని కీర్తన చేసి సప్త స్వరములు శివుని యొక్క స్వరూపాలుగా భావన చేశారు ఆయన. అందుకే సజ్జోజాతాది పంచవక్త్రజ సరిగమ పదనీ వర సప్తస్వర విద్యాలోలం విదళిత కాలం విమల హృదయ త్యాగరాజపాలం నాదతనుమనిషం శంకరం అని నాదస్వరూపుడైన సదాశివ తత్వాన్ని ఆ నాదోపాసక చక్రవర్తి నాదబ్రహ్మ త్యాగరాజస్వామి కీర్తన చేశారు. అంతేకాక శివుని ముందు మోకరిల్లి అంటారు త్యాగరాజస్వామి. దేవాదిదేవ సదాశివ దినథ సుధాకర దహన నయన భవ చంద్రకళాధర నీలగళ భానుకోటి సంకాస శ్రీశనుత తవ పాదభక్తి దేహి దీనబంధో దరహాసవదన త్యాగరాజరుత అని చెప్పారు ఆయన. తవ పాదభక్తి దేహి, ఓ శంకర నీ పాదాల మీద అచంచలమైన భక్తిని ప్రసాదించవయ్యా, అని రామభక్తాగ్రగణ్యుడైనటువంటి త్యాగరాజస్వామి శివతత్వాన్ని ఇన్ని విధముల కీర్తన చేయడమే కాక ఇలలో ప్రణతార్తి హరుడనుచు పేరెవరిడిరే అనే సంకీర్తన గురించి కూడా మనం వెనుకటి ఉపన్యాసాల్లో చెప్పుకోవడం జరిగింది. ఆ త్యాగరాజస్వామి శివశివ ఎనరాదా భవభయ బాధల అణచుకోరాదా అని కూడా శివనామం చేసేటువంటి విషయాన్ని చెప్తి నియమముతో బిల్వార్చన చేసి అంటారు. నియమంగా బిల్వార్చన చేస్తూ శివశివ అని కీర్తన చేస్తే అది ధన్యత అని త్యాగరాజు చెప్తారు. అందుకే ఆయనకి రామునికి శివునికి భేదమే లేదు. రామమంత్రమే శివకేశవాత్మకము అని భావన చేసినటువంటి
4: ఓం నమః శివాయ. యూఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.

టేక్ గుడ్ ఫ్రమ్ ఎవ్రీవేర్, గివ్ అప్ బ్యాడ్ ఫ్రమ్ అవర్ ఆచారాస్, విచారాస్, సంకల్పాస్ అండ్ బుక్స్. సో అవర్ కస్టమ్స్ అండ్ రిచువల్స్ ఆర్ టు బి ప్రాక్టీస్డ్ ఫోర్ మేకింగ్ అవర్ లైఫ్ ఆన్ ది ఎర్త్ ఏ హ్యాపీ, ప్రాస్పరస్ అండ్ కంటెంటెడ్ లైఫ్. నౌ వీ విల్ బి గోయింగ్ త్రూ ది ఆచారాస్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది సైకాలజికలీ బెనిఫిషియల్ ఆచారాస్? ఐ విల్ గివ్ యూ ఎగ్జాంపుల్. వెన్ యువర్ పేరెంట్స్ పుట్ దేర్ రైట్ హ్యాండ్ ఆన్ యువర్ హెడ్ అండ్ బ్లెస్ యూ టెల్లింగ్ దాట్ దీర్ఘాయురారోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధి రస్తు ఉత్తరోత్తరాభివృద్ధి రస్తు, ఆర్ దే బ్లెస్ యూ బై టెల్లింగ్ దాట్ విజయీ భవ, శతాయుషీ భవ, దీర్ఘాయుష్మాన్ భవ, సుపుత్రవాన్ భవ, లైక్ దిట్ వెన్ దే బ్లెస్ యూ, దట్ బ్లెస్సింగ్ హ్యాస్ గాట్ ఎ టెరిబుల్ సైకాలజికల్ ఎఫెక్ట్. ఐ యూజ్డ్ ద వర్డ్ టెరిబుల్ ఫార్ మెన్షనింగ్ పాజిటివ్ మెసేజ్ ఓన్లీ, నాట్ ఫర్ నెగటివ్ మెసేజ్. సో ఎవ్రీ బ్లెస్సింగ్ చేంజెస్ ద బ్రెయిన్ బయోకెమిస్ట్రీ. That is Professor Eric Byrne has told in his book Transactional Analysis. When you get the blessing of your teacher, your parents, your relatives, the elders, psychologically you are getting elevated. That psychological elevation is derived from the blessing because of the production of the curative chemicals, hormones in your brain. That blessing can give you psychological satisfaction, happiness, which will be reflected in the body too. When you listen to Bhagavad Gita with their message, we can say psycholinguistic effect is produced. If you are damn tired, weak, and you are living with an inferiority complex, continuously listening to Bhagavad Gita can give you a confidence, self-confidence. Just like blessing can give you self-confidence, reading and understanding Bhagavad Gita can also do that. If you are continuously listening to Veda Mantra, it can give you neuro-linguistic effect. Agnimi ele purohidam yajnasya deva mrityujam oda aram ratnadadamam అగ్ని పూర్వే ఏ భర్షి భిరీడ్యో నూతనైరుత సదేవాంగ ఏహ వక్షతి అగ్నినా ఆరయిమశ్నవత్ పూషామేవ దివే దీవే యశసం వీరవత్తమం అగ్నేయం యజ్ఞమత్వరం విశ్వత పరిపూరసి సయద్దేవేషు గచ్చతి. దీస్ లైన్స్ ఆర్ ఫ్రీక్వెంట్లీ కోటెడ్ బై డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. It is from the first part of Rig Veda. When you listen to Veda mantras, even though you are not in a position to understand the meaning of that, neuro-linguistic effect is produced in your brain because of the production of nearly 24 of hormones in the brain. So when you are listening to Veda mantra, your heartbeat will become normal. Blood pressure will get normalized. Adrenaline level will be getting normalized and the level of cholesterol will be normalized. Body gets a curative effect. That is why listening to Veda mantras is a psychologically beneficial achara. In many of the hospital world over, people listen to Veda mantra whenever they are getting the cancer problem or heart problems, blood pressures or something like that, because mentally they are taken to another area by making them listen Vedas. Even you can get rid of the sufferings of the pain when you listen to Veda mantra. When you drive the car, if you are listening to Veda mantras, mental stability can be achieved. This has become a common thing. So getting the blessings, listening to mantra, listening to good music, listening to the motivating, appreciating words of others, and also your prayer.

ఉత్రాదిత్యావసరంతోంద్రాక్షే ప్రజాపరగ్రహే అయం దేవాయి వాత్సమ్మా ముత్రగాహిః

ప్రణమ్యోతిరోధమోక్రమీత్ అవర్తం మృత్యుం నరేమస్వంధ్వరి ఆరవస్వేమామృత్యమాన

చక్షోరహం తవ యత్తేమత్రయతద్ధారయామిదం విశ్వాంగైర్వదనిష్పరాదయవం ప్రాణేనస్తాత్తివదాంజతస్త్వదామగ్నిమేవదాతమభిలంబరమామి నమస్తే మత్యో చక్షోషే నమః ప్రాణాయ తేరణం

కాయమానం బ్రహ్మణాం బృహస్పతి హోవేష్మాదారే అదిగ్రోహిమానేమం సర్వహారాయుస్త అస్మీమీమం స్వీ అగచ్చ.

క్షత్రేదం బ్రహ్మ క్రియతేనాయకరం పరిశ్రవాదుసమానేభ్యో విహారాశ్రవం భ్య అమా

రక్షోహణం వాజిరమాదేహమిత్రమ్మతిష్టమోయామిత్రోధిష్టమిత్రోదం అక్షిదారాజు దానాపృషాత్రమిద్ధ

సుప్రపశ్వోషోషదశ్వరీ పరాచ్యేవాణం దుర్తగ్యేనం శపదారాయం సుదృష్టా పాశాశ్వేనం సర్వక్షం సుమర్మన్విష్

ఉషామగ్రేరసర్వస్థిరస్థాస్తం పశ్యంత మధ్యమర్మణి సదానే మనసిరాక్షాంతిజో సహోధారణ సంజాలో మాదేక్షతైర్యాన్నోక్షాపురస్కార ప్రతిష్టే అజరాభక్తమిష్టాణం సంశోషో జగోహంలో పశ్చాత్పురస్కారోత్తరాకావ్యే పరిత్వాత్మేపురం వయం విత్తం దాస్యీమే జగద్వర్ణం దివేదీవే సంసారం భంగురావాద ఏదేంగే అజరే జాతమేషిగ్రహే బ్రహ్మణం పాఠ్యాం దృఢాంగిరాసం దంగి.

సర్వేణ ఏదేపాదనం నిర్భరాతమ యత్సం జిక్షోదాభ్యం శిశేతే చక్రపిశూనేభ్యో మదం నూనం ప్రజనశంజాపద్భ్యా ఇందో యాతు సమాభవత్వరాధరోహర్మీనాభ్యా అహీతో చక్రప్రదయనం పాత్రేందరక్షరా పురోగయాతుకోకరయాతయాతం జగదే వక్షరక్షరక్ష మానవరక్ష అభినవ్యాతమాపో

ప్రత్యక్షమి ప్రజాంగ్రమస్త్రమస్త్రమస్త్రమస్త్రమస్త్రమ పశ్చాజ్యోతిష్మేంద్రాజిత్రమే అయింద్రాగ్రం బ్రహ్మ బహుల

ఆమాక్షరే ఆమాక్షమ్యాహరిక్షమృతం శబ్దం దివరో అస్మిన్ నిర్మ నిదాత.

క్రము సర్వతో విభాగక్రం చ విశ్వరా యౌరే మాతో సున్నామాతత్రమాయణమిందుతమత్సవాణుపణాలో సర్గం పోగం పరిమృతం పరీయాగం ఆశ్రేణం అవ్యవక్షేవం ప్రవీణం మాతం రేపోర్ణామదాకరణం దుర్నామానామానామృతమిత అరాయాపారంబరుణాయణ్యోగ్రామస్కాభ్యాంబం దాపరే అనుగ్రంథం కళ్యాణముదరే అరాయ

కుంభముష్టాయాదవాః ఉపేరందంబనం పదా ప్రతిఘ్యాచ్యా కారేందౌరేవ స్పందః.

0: ఓం నమః శివాయ.
1: యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
0: ఓం నమః శివాయ.

इव पुर्धराभ्याम् सततमहम् प्रणतोऽस्मि शङ्कराभ्याम् सततमहम् प्रणतोऽस्मि शङ्कराभ्याम् शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीविष्णुरूपाय नमः शिवाय नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः తిరువెంబావై అనే విషయం గురించి చెప్పుకుంటున్నాం. అసలు ఈ మాట కూడా చాలా మందికి తెలిసి ఉండదు తెలుగువారికి అని చాలా మందికి అన్నాను. కొంతమంది సాహితీవేత్తలకి మహాత్ములకి తెలిసి ఉండవచ్చు. సామాన్య జనులు ఉద్దేశించి మాట్లాడితే తిరువెంబావై అనేటువంటిది

దగ్గరగా ఉన్న పదం తిరుప్పావై అనేది. ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది. అది మాత్రం మన భాష అది కూడా మంది కాదు. తిరుప్పావై అనేది ఏ భాషో తిరువెంబావై అదే భాష. ఏ భాష అది? తమిళ భాష, ద్రవిడ భాష, దానికి సంబంధించినటువంటి మాట. అయితే భాష ఏదైనప్పటికీ కూడా అది మనం తెలుసుకోవడానికి కూర్చున్నాము అంటే మనది అయిన విషయం ఏదో అక్కడ ఉందన్నమాట. అదే భారతీయుల గొప్పతనం. భాష వేరు, ప్రాంతం వేరు, సంప్రదాయాలు వేరు, ఎన్ని వేరైనప్పటికీ కూడా భారతీయులందరూ ఒకటే అనే మాట ఎక్కడ కనబడుతున్నదంటే ఇలాంటి సమయాల్లోనే రుజువు అవుతాయి. తిరుప్పావే మన భాష కాదు, అయినప్పటికీ ధనుర్మాసం వచ్చేటప్పటికల్లా ప్రతి విశ్వాలయంలోని తిరుప్పావే జరుగుతూ ఉంటుంది. ధనుర్మాస వ్రతం చేస్తూ ఉంటాం. మన భాష కానిది కూడా అక్కడ చదువుకుంటున్నాం, దానివల్ల సత్ఫలితం పొందుతున్నాం. అంటే భాష ఏదైనా అందులో భగవంతుడు మాత్రం మనవాడే. ఇదొక్కటే భారతదేశం గొప్పతనం. అది హిందీ అయినా తెలుగు అయినా తమిళమైనప్పటికి కూడా మన భగవంతుడిని చెప్పేదైనప్పుడు ఏ భాషలో అయినా స్వీకరిస్తాం. అందుకే ఏ రాజకీయాలు చేయలేని పెద్ద ప్రయోజనం మన సంస్కృతి చేస్తున్నది. అదేమిటంటే సమైక్యత అనేటువంటిది సంస్కృతి వల్లే సాధ్యమవుతుంది తప్ప ఇంక దేని వల్ల సాధ్యం కాదు. అందుకే తమిళమైనా సరే మన భగవంతుడి గురించి చెప్తోంది గనక మనం తెలుసుకుంటున్నాం. అయితే తిరుప్పావై అనగానే ధనుర్మాసంలో ప్రతి వాళ్ళు కూడా దాన్ని ప్రాతకాలంలో పఠిస్తూ ఉంటారు. కొంత భక్తి కలిగిన వారు, అవగాహన ఉన్నవారు తిరుప్పావై అంటే ఏంటో తెలుసు. అది ఆండాళ్లమ్మ గోదాదేవి రచించినటువంటి పాశురాలు. 30 రోజుల పాటు ధనుర్మాసం మొదలైన దగ్గర నుంచి, అంటే సౌరమానం ప్రకారంగా సూర్యుడు ధనురాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి మళ్లీ మకర రాశిలోకి వెళ్లే వరకు కూడా మనం ధనుర్మాసం వ్యవహరిస్తాం. ఆ 30 రోజుల పాటు విశ్వాలయాల్లో పొద్దుట పూట ఈ తిరుప్పావై వ్రతాన్ని చేస్తారు. అంతవరకు మనకు తెలుసు. అయితే మన తెలుగు వారికి ఏంటంటే కార్తీకం శివుడిదని, ధనుర్మాసం విష్ణువుదని ప్రశస్తి. ధనుర్మాస వ్రతం అనేది విష్ణువుదని, కార్తీకం అనేది శివుడిది అనేది ఒక అపోహ మాత్రమే. ఆ అపోహను తొలగించడం ఈరోజు జరుగుతోంది ఇక్కడ. అంతేకాదు మనం ఏం చేస్తే బాగుపడతామో విషయాలు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ ధనుర్మాసం గురించి మనకి అనేక పురాణాల్లో చెప్పబడుతున్నది. అలాగే కార్తీక మాసం గురించి కూడా చెప్పారు. అసలు కార్తీక మాస వ్రతం చేసేవాళ్ళు అందులో తెలుగునాట మాత్రమే కార్తీకంలో కేవలం శివుడిది అనే ఒక భావన ఉన్నది. కాదని నేను అన్ను గాని పూర్తిగా సత్యం కాదని మాత్రం చెప్పగలం. ఎందుకంటే కార్తీక మాసం చేసేటప్పుడు కార్తీక దామోదర ప్రీత్యర్థం అనే వ్యవహారం కనబడుతోంది. అంటే కార్తీక దామోదర అన్నప్పుడే ఇది దామోదరుడికి సంబంధించిందని. కనుక విష్ణు ప్రధానమైన మాసంగా కార్తీక మాసాన్ని మన శాస్త్రంలో చెప్తూ ఉన్నాయి. అదేవిధంగా కార్తీక మాసంలో ఏ దేవత ఆరాధన అయినా ఉత్కృష్టమే. అందుకే ప్రత్యేకించి కార్తీక మాసం అనగానే అది అగ్ని నక్షత్రం. అది కృత్తికా నక్షత్రం, అగ్ని నక్షత్రం. ఆ కృత్తికా నక్షత్రం ఉన్నప్పుడు పూర్ణిమ కలిగిన మాసం కనుక కార్తీక మాసం అని మనం వ్యవహారం చేసాం. దాని కృత్తికా మాసం అని కూడా పేరు. అందుకే అది అగ్ని నక్షత్ర సంబంధమైనది గనక అగ్ని అనగానే యజ్ఞాగ్ని. అందుకే యజ్ఞ సంబంధమైన మాసం అది. అందుకే సర్వదేవతలను ఆరాధిస్తారు. కృత్తికా నక్షత్రం మాత్రం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన నక్షత్రం. అందుకే కార్తీక మాసం అంటే సుబ్రహ్మణ్య ఆరాధనకు కూడా అంత ప్రాధాన్యం అన్నది. అయితే కార్తీకం దామోదరుడికి ఎంత ప్రీతో సర్వదేవతలకి అంత ప్రీతి అన్నారు. అందుకే పురాణాల్లో ఒక మాట ఉన్నది, కార్తీకే దేవయజనం అన్నారు. ఇక్కడ కార్తీక మాసంలో ఏ దేవతకి సంబంధించిన ఆరాధన చేసినా అతి విశేష ఫలం ఉంటుంది అని చెప్పారు. అందుకే ఆదివారం సూర్యుడికి ఇష్టం, సోమవారం మరొక దేవతకి ఇష్టం, మంగళవారం ఇంకో దేవతకి ఇష్టం అనేది ప్రతి మాసంలో ఉన్నప్పటికీ కార్తీక మాసంలో అయితే మహా ప్రత్యేకత. అందుకే ఆదివార వ్రతం గాని, సోమవార వ్రతం గాని, ఏకాదశి వ్రతం గాని కార్తీక మాసంలో చేస్తే పరిపూర్ణం అవుతుంది. కనుకనే కార్తీకానికి అంత ప్రాధాన్యం ఇచ్చారు. అసలు పురాణాల్లో ఉన్నవి తీసి ఇది మన సంప్రదాయం అని చెప్పడమే ఇప్పుడు జరుగుతుంది. మనకు తెలియడం కొత్త, కానీ అది ఉన్నది మాత్రం ప్రాచీన కాలం నుంచే. అంటే కొత్త సిద్ధాంతం కూడా చెప్తాము అని మాత్రం చెప్పట్లేదు. పాత సిద్ధాంతమే, మనకు తెలియదు కనుక కొత్తది. కనుక కొత్తగా తెలుసుకుంటూ వెళుతూ ఉన్నాం. అందుకే భగవంతుడు ఆ భాగ్యం కలిగిన వారిని ఎంపిక చేసి మరీ తెప్పిస్తాడు. అలాంటి ఒక అత్యద్భుతమైన విషయమే తిరువెంబావై. అయితే ఒక్కటే ఆనందంగా చెప్పగలిగే విషయం ఏంటంటే తిరువెంబావై అనే మాటని తెలుగువారికి పరిచయం చేసి ప్రవచన రూపంలో అందించడం అనే భాగ్యం మాత్రం మొట్టమొదటిగా నాకు తెలిసినంత మేరకు శివుడు నాకు అనుగ్రహించాడని మాత్రం సవినీయంగా చెప్పగలను. అయితే తిరుప్పావై, తిరువెంబావై ఈ రెండిట్లోని శబ్దముల ప్రధానం చూడండి. తిరు పావై రెండిట్లోనూ ఉన్నది. తిరుప్పావై
అది తిరువెంపావై.

0: అక్కడ తిరువెమ్మని ఆ సున్నా రావడం వల్ల పావయ్య కాస్త బావయ్య అన్నాం గాని రెండు పావయ్యనే అర్థం. తిరుప్పావై అనేది రెండిట్లోని ఉన్న సామాన్య విషయం. తిరుప్పావై, తిరువెంబావై ఈ రెండు. అయితే ధనుర్మాసంలో తిరుప్పావై పారాయణ అనేటువంటిది మనకి కనిపిస్తున్నది. దీనికి ప్రత్యేకత ఏమిటి అంటే, పూర్వకాలంలో అమ్మ గోదాదేవి విల్లిపుత్తూరైనటువంటి ప్రాంతంలో విష్ణుచిత్తుడనేటువంటి మహావిష్ణుభక్తుడు ఆయన యొక్క తులసివనంలో అయోనిజగా దొరికింది ఆ తల్లి గోదాదేవి. ఆమెకు ఆండాళ్ళమ్మ అనే పేరు కూడా వ్యవహారంలో ఉన్నది. ఆ తల్లి రంగనాథుని పతిగా భావన చేసి ఆ కృష్ణ పరమాత్మను చేరుకోవాలని తాపత్రయపడింది. పరమాత్మను చేరుకోవాలంటే ఏ మార్గం అనుసరించాలని ఆవిడ భావన చేసి ఆవిడ క్రమంగా భాగవతంలో ఆలోచన చేసి, భాగవతంలో గోపికలు పరమాత్మని పతిగా పొందడం కోసం ఏ మార్గం అనుసరించారో ఆ భావాన్ని ఆవిడ కూడా అనుసరించింది. అదేమిటంటే వాళ్ళు హేమంత ఋతువులో ఒక వ్రతం చేశారు. దాని పేరు కాత్యాయని వ్రతము. హేమంత ఋతువు అంటే మనకి మార్గశిర మాసం, పుష్యమాసం అని చంద్రమాన ప్రకారంగా అంటాం. ఆ మార్గశిర పుష్యములు కలిపితే హేమంతం. ఆ హేమంతంలో వాళ్ళు కాత్యాయని వ్రతం అని వ్రతం చేశారు. అది 30 రోజుల పాటు ఆ వ్రతం చేశారు. ఆ వ్రతాన్ని అనుసరించి వాళ్ళు పరమాత్మ పతి కావాలని ఆ వ్రతాన్ని అనుసరించి చేయడం వల్ల పరమాత్మ సాయుధ్యాన్ని పొందగలిగారు ఆనాడు గోపికలు. ఆ భావాన్ని గ్రహించి పరమాత్మని పొందాలని తాపత్రయపడిన తల్లి అమ్మ గోదాదేవి ఆండాళ్ళమ్మ అదే మార్గాన్ని అనుసరించి పరమాత్మని ఉపాసన చేసింది. ఆవిడ కూడా ఈ వ్రతాన్ని అనుసరించింది. ఆ వ్రత ప్రకారంగా తెల్లవారుజామున లేవడం, సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేవడం, ఆనాడు గోపికలందరూ కలిసి యమునా నదిలో స్నానం చేసి కాత్యాయని దేవుని పూజించారట. అయితే ఇక్కడ విల్లిపుత్తురులో గోపికలెవరు లేరు. అమ్మవారే, ఎవరు గోదాదేవే. ఆ తల్లే తనని గోపిగ్గా భావన చేస్తూ తనలో ఉన్న మనోభావాలనే ఇతర గోపికలుగా భావన చేసుకుంటూ అందరూ గోపికలతో కలిసి స్నానం చేస్తున్నాను అనుకుని అక్కడున్న కావేరీ నదిని యమునా నదిగా భావన చేసింది. విల్లిపుత్తురునే వ్రేపల్లిగా అనుకున్నది. ఆ తల్లి 30 రోజుల పాటు అద్భుతమైన తమిళ సంకీర్తనలు పాడింది. ఆ తమిళ సంకీర్తనలే పాశురములు అని చెప్పబడుతూ ఉన్నాయి. ఇది ధనుర్మాసంలో మనకి ప్రతి వైష్ణవాలయంలో ఇప్పటికీ గానం చేయబడతాయి. ఆ 30 రోజులు పూర్తవగానే ఆ మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిన సమయంలో నారాయణుడు రంగనాథుడు ఆ గోదాదేవిని చేపట్టాడు. కనుక గోదాదేవి రంగనాథుని వివాహమాడిన రోజుని మనం భోగి అని చెప్పి గోదారంగనాథుడు కళ్యాణం చేస్తూ ఉన్నాం. అందుకే వైష్ణవాగమాల ప్రకారంగా ఉన్న ప్రతి విష్ణవాలయంలో ఇప్పటికీ కూడా ధనుర్మాస వ్రతం జరుగుతున్నది. ఆ భోగి నాడు మనం ఆ గోదాదేవి స్వామిని చేపట్టినటువంటి రంగనాథ కళ్యాణం చేస్తూ ఉన్నాం. అప్పుడు చదివే మంత్రములు ఏమిటి అంటే, ఆ తల్లి ఆండాళ్ళమ్మ చెప్పినటువంటి తిరుప్పావై గీతములే మంత్రములు. కానీ ఆ భాషంతా తమిళమే, పాశురములు. కానీ పాడినది ఎవరు? అయోనిజ అయినటువంటి అమ్మవారు గనక ఆ తల్లిని మనం ఆదర్శంగా తీసుకుని ఆమెకు పేరున్నది, చూడి కుడిత్త నాంచియార్ అని తమిళంలో అంటారు. చూడి కుడిత్త నాంచియార్, చూడు అంటే మనకు కూడా చూడమని ఒక మాట ఉన్నది. అంటే సిగపై పెట్టుకున్న పూలదండని భగవంతుడికి ఇచ్చిందట. అసలు సాధారణంగా మనం భగవంతుడికి ఇచ్చి తర్వాత అది నైవేద్యంగా తీసుకుని తలపై పెట్టుకుంటాం. కానీ అమ్మవారు స్వామి కోసం కట్టిన పూలదండలన్నీ కూడా ముందు తాను పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి నీటిలో ప్రతిబింబాన్ని చూసుకుని బాగుంది అనిపించాక ఆ దండలు స్వామివారికి ఇచ్చేదిట. తాను అలంకరించుకుని ఇచ్చింది. ఇది ఒక ప్రేమభావం. అది ఆవిడ చేసింది కానీ అందరూ చేయడానికి తగదది. అందుకు ఆవిడ చూడు కుడుతూ నాంచియారు. దీనికి సంస్కృతంలో చక్కటి పేరు పెట్టి తెలుగులో ఒక ప్రబంధం రచించాడు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన తెలుగువాడు కాడు, తుళు భాషకు చెందినవాడు. చూడండి, తమిళంలో కీర్తనలు రచించిన ఆవిడ యొక్క చరిత్రని కర్ణాటక దేశంలో తుళు భాషకు చెందినటువంటి వాడు తెలుగులో సంస్కృతాన్ని కలుపుతూ ప్రబంధంగా రాశాడు, దేశ భాషలందు తెలుగు లెస్స. ఈవిడ కథనంతటే ఆయన దేశ భాషలను తెలుగు లెస్స అనే మాట పెట్టుకుని రచించాడు. చూడు కుడితే నాంచియారిని సంస్కృతంలో ఆముక్త మాల్యద అని అంటారు. ఆ ముక్త మాల్యద అంటే తాను ధరించి తీసిన మాలలని దా అనగా ఇచ్చింది భగవంతుడికి. అందుకే చూడు కుడితే నాంచియార్. ఈమెకే కోదయ్ అని పేరు. ఈ కోదయ్ అనే పేరే మనకి గోదాదేవి అని మనం వ్యవహారంలోకి వచ్చింది. ఎందుకంటే తమిళులకి గా క అని రెండు విడివిడి శబ్దాల్లో ఒకే అక్షరం, దాన్ని వారు ఆయా సందర్భాలను అనుసరించి పలుకుతూ ఉంటారు. కానీ కోదయ్ అంటే ఏమిటో గోదాదేవి అది. ఎందుకంటే నేను తిరువెంబావి చెప్పాలంటే తిరుప్పావి ఉపోద్ఘాతం చాలా అవసరం.
1: ఓం నమ శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్. 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.
2: ఓం నమః శివాయ. Dear listeners of Shaivam.org, the next program is Spiritual Music. In this, you are about to listen Dakshinamurti Stotram, presented by Vedamantram.com team. Om Namah Shivaya.
3: Sri Dakshinamurti Stotram.